మనకి ఎప్పుడైతే బెట్ట ఎక్కువగా ఉంటుందో, వానలు సరైన సమయానికి పడవో, వానకి వానకి మధ్యలో ఎడం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, అలాంటప్పుడు మరి పశువుల్లో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ బెట్ట అంటే వాతావరణంలో పొడి వాతావరణం ఎక్కువ ఉంటుంది, ఎండలు ఎక్కువ ఉంటాయి, వేడి ఎక్కువ ఉంటుంది. ఈ స్థితిని మరి పశువులు తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే సరైనటువంటి వాతావరణం అనుకూలంగా ఉండదో సరైనటువంటి మేపు కూడా తీసుకోలేవు, దానికి తోడు నీటి లభ్యత కూడా తగ్గుతుంది. అలాగే మేపు ఎప్పుడైతే సరిగ్గా దొరకదో వాటి ఆరోగ్యం కాస్త క్షీణిస్తుంది, సరైన సత్తు ఉండదు కదా. దానికి తోడు తీసుకునే ఆహారమే తక్కువ, లోపల కొన్ని రకాల అంతరపరాన్నజీవులు ఉండి ఈ పశువులు తీసుకున్నటువంటి ఆహారాన్నంతా కూడా లాక్కుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి తీసుకున్న ఆహారాన్ని కొంత అవి లాక్కుంటాయో సహజంగానే పశువులకి రోగాలను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది, నీరసించిపోతాయి కదా. ఎప్పుడైతే రోగాలను తట్టుకునే శక్తి తక్కువ అవుతుందో వెంటనే రకరకాల సూక్ష్మజీవులు వీటి మీద ప్రతాపం చూపిస్తూ ఉంటాయి. అందుకే ఎన్నెన్నో లాంటి పరిస్థితులు కనుక ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అలాంటి పరిస్థితుల్లో మనము ఈ పశుపోషణ సంబంధించి, ముఖ్యంగా వాటి ఆరోగ్య సంరక్షణ సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలు సమయాల్లో మేపు దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి, ఆరోగ్యంగా ఉంటాయి, ఏదైనా సూక్ష్మజీవులు అటు ఇటు ఉన్నా కూడా అవి తట్టుకొని నిలబడతాయి, బలంగా ఉంటాయి కాబట్టి. కానీ బెట్ట పరిస్థితుల్లో, వేడి వాతావరణంలో, సరైనటువంటి పోషణ దొరకనటువంటి పరిస్థితుల్లో వీటి ఆరోగ్యం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అంతరపరాన్నజీవులు ఎక్కువ ఇబ్బంది పెడతాయి, పెద్ద జలగలు ఇవి బాగా ఇబ్బంది పెడతాయి, దూడల్లో అయితే ఏలికపాములు బాగా ఇబ్బంది పెడతాయి. దీనికోసం ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ నట్టల నివారణ అనే రకరకాలైనటువంటి మందుల్ని ప్రాంతాల వారీగా ఎక్కడ ఆ సమస్య ఉందో ఆ సమస్యను బట్టి వాటికి అంతరపరాన్నజీవుల మందుని ఇస్తారు. అవి ఖచ్చితంగా మన దూడలకు కానీ మన పెద్ద పశువులకు కానీ వేయించాలి. డీవామింగ్ అంటుంటారు ఇంగ్లీష్లో. ఇది మటుకు మనము తప్పించుకోకూడదు. ఖచ్చితంగా పశువైద్యులు కానీ పశువైద్య సిబ్బంది కానీ గ్రామంలోకి వచ్చినప్పుడు ఈ ఉచితంగా వేస్తున్నా, ఒకవేళ వేయకపోయినా మనం మటుకు మన పశువులను కాపాడుకోవడానికి, మన పాల ఉత్పత్తి తగ్గకుండా చూసుకోవడానికి, అవి బలంగా ఆరోగ్యంగా పెరగటానికి మనం ఈ పని చేయాలి. ఒకవేళ లోపల కనుక అంతరపరాన్నజీవులు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, పశువు నీరసించిపోతుంది, బలం తక్కువ అవుతుంది. ఎప్పుడైతే అంతరపరాన్నజీవులు లోపల ఎక్కువ అవుతాయో బలహీన పడుతుంది కాబట్టి రకరకాల రోగాలు కూడా వస్తూ ఉంటాయి పశువులకు. ముఖ్యంగా మనకి ఈ గొంతు వాపు, జబ్బవాపు, గాలికుంటు ఇలాంటి జబ్బులు పెరుగుతూ ఉంటాయి. ఒకసారి బెబీసియోసిస్ అనే రకమైనటువంటి జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈగలు దోమలు ఎక్కువైనప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి కొన్ని రకాల వైరస్లు, కొన్ని రకాల సూక్ష్మజీవులు కూడా పశువులోకి వచ్చి ఆరోగ్యంగా లేదు కదా, నీరసంగా ఉంది కదా, తొందరగా ఎక్కువ అవుతాయి. ఈ సమస్యలన్నీ తప్పించుకోవాలి అంటే మటుకు మనము ముందు జాగ్రత్త చర్యగా వ్యాధి నిరోధక టీకాల మటుకు ఖచ్చితంగా ఇప్పించాలి. సాధారణంగా తొలకరి వాహనంలోనో లేకపోతే ముందో ఈ గొంతు వాపు, జబ్బు వాపు టీకాలు వేయిస్తాం, కానీ కొంతమంది ఇప్పటికీ వేయించుకోలేదు. ఇప్పుడు కనుక మనం జాగ్రత్త తీసుకోకపోతే జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, వాతావరణం మనకు సహకరించట్లేదు కాబట్టి మనం మటుకు జాగ్రత్తగా ఖచ్చితంగా వ్యాధి నిరోధక టీకాలు గవర్నమెంట్ వాళ్ళు ఏమేస్తే అవి ఖచ్చితంగా వేయించాలి. సాధారణంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక పక్షం రోజుకు ఒకటి, పక్షం రోజుకు ఒకటి వేస్తూ ఉంటారు. అడిగి ఏది వేస్తున్నారో మన పశువైద్యుని అవి మనం వేయించాలి. గొంతు వాపు ఇందాక మనం అనుకున్నట్టుగా, జబ్బవాపు, గాలికుంటూ, ఇంకా ఏదన్నా వేస్తే బెబీసియోసిస్ సంబంధించింది కానీ ఏదైనా ఇతర ఏదైనా సరే వాళ్ళు వేయించేది, వాళ్ళు సిఫార్సు చేసి ఖచ్చితంగా వేయించుకోవాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, పశువులకి గడ్డి సరిగ్గా దొరకదు కాబట్టి నేలను ఆనుకున్నటువంటి చిన్న చిన్న గడ్డి పరకల్ని కానీ వాటిని ఏరుకొని తినటానికి, కష్టపడి లాక్కొని తినటానికి ప్రయత్నిస్తాయి కాబట్టి గతంతో పోల్చితే మామూలు పరిస్థితుల్లో గడ్డి పైకి ఎత్తుగా ఉంటుంది, వాటిని పైపైన ఆకులు తినేస్తాయి. కానీ ఇప్పుడు మూతిని నేల కానించి ఆనించి ఆ ఉన్నటువంటి కాస్త కొస్త గడ్డిని పిక్కోవాలి. ఆ పరిస్థితుల్లో ఆ నేలలో, ఆ మట్టి కణాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల అంతరపరాన్నజీవుల గుడ్లు కానీ పిల్లలు కానీ మేతతో పాటు పశువులకు వెళ్ళిపోతాయి. దానివల్ల పశువు ఆరోగ్యం దెబ్బతింటుంది.

0: అందుకని నట్టల నివారణ మందుల్ని మటుకు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వేయించాలి. ఇది మనం మర్చిపోకూడదు. ఇకపోతే మనము పశువు ఆరోగ్యంగా ఉండటానికి లోపల పోషణ అవసరాలను తీర్చాలి. సరే, మేపేదో చేతనైనంత వరకు పెడతాం, దాణా కూడా పెడతా ఉంటాం, కానీ మనకు లేనటువంటి అలవాటు ఏంటంటే ఖనిజ లవణ మిశ్రమాన్ని రోజు పెట్టాం. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం పశువులకి కనీసం 50 గ్రాములు ఖనిజ లవణ మిశ్రమాన్ని ఖచ్చితంగా అందించాలి. ఇది అందించడం వలన పాడి పశువులు, ముఖ్యంగా పాలు ఇచ్చేటువంటి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది, పశువు నీరసం కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి మనము ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా పశుమర్ధక శాఖ వాళ్ళు పశు ఆరోగ్య శిబిరాలని నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ఉపయోగించుకొని పశువులను తీసుకెళ్ళి చూపించి ఇట్లా ఉంది పశువు, మరి ఆరోగ్యంగా ఉందా, నీరసంగా ఉందా, ముట్టు మీద చెమట వస్తుందా లేదా, చురుగ్గా ఉందా లేదా పశువు గమనించుకొని ఏమాత్రం తేడా ఉన్నా పశు వైద్యులు చూపించాలి. వాళ్ళు వెంటనే చూడంగానే పరీక్షలు చేసి గమనించి ఇంకా ఏదైనా కావాలంటే పేడ పరీక్ష చేసి, ఇంకా కావాలంటే రక్త పరీక్ష చేసి చూస్తారు. అవన్నీ చూసి దానికి సంబంధించిన మందులు అవన్నీ కూడా ఇచ్చి పశువుని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇది రైతు సోదరులు ఖచ్చితంగా చేసుకోవాలి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. అక్కడక్కడ తేలికపాటి జల్లులు మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:44:32. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్ర

0: రైతుల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో డీజీపీతో పాటు 1300 మంది పోలీసు అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికలను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు అనుగుణంగా హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని ఆదేశించారు. క్రీడా మైదానాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానంతోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా నిర్వహించిన డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు 6 బృందాలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ వంటి కీలక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం వినియోగించే ట్రాన్స్పాండర్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ట్రాన్స్పాండర్ల ద్వారా సముద్రంలో పడవ ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు తుఫాను హెచ్చరికలు, సందేశాలను పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 50 ఏళ్లకే పింఛను, వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: వేటకెళ్లారు, అలల్లో సముద్రం వచ్చింది, తప్పిపోయారంటే ఒరిస్సాలో తేలేరని, ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్లో వెళ్ళిన రాకపోవడం, ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు 20,000 రూపాయలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని నేను చెప్తున్నాను. వేటకెళ్లి సముద్రగాలలో వలలు లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి నిన్న వినతిపత్రం అందజేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని తెలుపుతూ,
2: ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్, అలాగే అమృత్, ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయత పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం.

0: అయ్యింది.
1: బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది.
2: ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో తల్లీ బిడ్డల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ వాహనాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలను ఉచితంగా సురక్షితంగా ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రులకు రవాణా సౌకర్యం కల్పిస్తాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా 1,06,28,092 కార్డులు ద్వారా 3,43,00,000 మంది ఆహార భద్రతా పరిధిలో ఉన్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, లబ్దిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
2: మరోవైపు తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నిన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, ఈ నెల 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तावत् देहल्यां सायंकाले मेघाच्छादनेन सह मन्दवृष्टिः सम्भाव्यते इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమ్మేళనాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ. 7:15 కొనసాగుతున్న ఉదయ సమ్మేళనాల్లో భాగంగా నేటి మాట అంతర్జాతీయ యువ దినోత్సవం. శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ వారి జయంతి సందర్భంగా విశేషాలు. ప్రాచీన ఆధునికతల వారధి పుట్టపర్తి శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు వారిపై సాహిత్య సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశ్రావు, సహకారం శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. పుష్పాంజలి సమాచార వాణి ఉంటాయి. కృష్ణాజిల్లా సమాచార లేఖ ఎస్ సునీల్ గారు అందిస్తారు. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమం 8:35 శ్రీమతి ఎన్ కృష్ణవేణి వీణావాదనం. వంకాల వెంకటరమణమూర్తి గారు మృదంగం. పాటల బల్లకి 8:59 9:30 10:00 సముద్ర మంథన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 పాటల బల్లకి కొనసాగింపు మధురిమ. 11:00 12:10 మధుమంజరి. 12:40 కార్మికుల కార్యక్రమం. జీవన శైలి మార్పులలో వచ్చే సమస్యలు ఆహార నియమాల గురించి డాక్టర్ పివి సత్యనారాయణ గారు, కార్డియోథొరసిక్ సర్జన్ పరిచయకర్త తేతడి దిలీప్ కుమార్ రెడ్డి గారు. మహిళావాణి 1:33 హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్. సంధ్యారాగాలు 5:30 సాయంత్రం. సాయం సమీరం ఇందులో వికాసం శీర్షికన ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఈ అంశంపై సమాచార పఠనం ఉంటుంది. 7:15 బల్లిసీమలు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో భూ సంరక్షణ ఎరువుల వినియోగం గురించి డాక్టర్ జే జగన్నాథం గారిచ్చే సమాచారం. నేల పరిశోధన శాస్త్రవేత్త నైరా శ్రీకాకుళం. వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే 7:45 పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రాత్రి 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి. పొల్లెల భాస్కర్ ఫణి శ్రీనివాస్ వీణావాదనం. మొదటి మురళీకృష్ణ గారు మృదంగం. కడప కేంద్ర సౌజన్యంతో ఇవి నాటి ప్రసార ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. జురాన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. కేరళ రాష్ట్రం పేరును మార్చడం కోసం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఈ బిల్లును నిన్న ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా ఈరోజు రాజ్యసభ చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా నిన్న కూడా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు మళ్లీ అంతరాయానికి గురయ్యాయి. లోక్సభ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ తీర్పు సంఘాలకు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తీర్పు సంఘాల నిర్వహణ పనితీరు మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. కేరళ పేరు మార్పు బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: अरुणाचल प्रदेश भारत देश में విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏది మార్చలేదని మన దేశం మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మన దేశం ఎప్పుడూ చెబుతుందని అన్నారు.
2: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद गंभीर मानते हैं. द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है. लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अन्य तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाएगा.
0: वास्तववादी नरेखा कापाड़े विषय में प्रस्तुत अमल यंत्रांगाल द्वारा चर्चा को जैसवाल प्रधानमंत्री नरेंद्र मोदी न्यूडेल्ली माजी राष्ट्रपति रामनाथ कोविंद आत्मकथ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే శీర్షికన వెలువరిస్తున్న పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఆత్మకథ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది.

0: కోవింద్ బాల్యనాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజా జీవితం, దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో వివరాలను పొందుపరిచారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
1: 15 अगस्त को आन बान शान से मनाएं, स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दें, विकसित भारत का संकल्प लें, हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए.
0: స్వాతంత్ర దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమగ్రంగా వాడుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్ సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాలను గుర్తించే పద్ధతులను మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కర్కిడక వావు పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది తర్పణాలు అర్పిస్తున్నారు. మలయాళ మాసమైన కర్కిడకంలో వచ్చే అమావాస్య రోజును ఆత్మశాంతి కోసం, ఆధ్యాత్మిక విముక్తి కోసం కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అనేక ఆలయాల్లో ఈ కార్యక్రమాలు తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 5 గంటల మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ చార్ధామ్ యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. తీర్థయాత్ర 2వ దశ ప్రారంభమవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ధాముల్లో పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న హిమాలయ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు తట్టుకునేలాగా ఏర్పాట్లు చేశామని, సందర్శకులందరికీ సురక్షితమైన రాకపోకలు సాగేలా చూస్తున్నామని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలియజేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునేత్రి అనే 4 ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలను సందర్శిస్తారు. షిమ్లాలోని చౌరా మైదాన్ వద్ద సుమారు 50 మంది టిబెట్టన్ పురుషులు, మహిళలు, వృద్ధులు 24 గంటల నిరాహార దీక్ష శాంతి నిరసన ప్రారంభించారు. టిబెట్టన్ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా శ్రద్ధ పెట్టాలని, అలాగే టిబెట్టన్ భాష, సంస్కృతి, మతపరమైన గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలు వ్యతిరేకించాలని కోరుతూ రీజనల్ టిబెటన్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 2వ తేదీన న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్న లోప్సాంగ్ రంగ్జన్ జ్ఞాపకార్థం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరసన ప్రదర్శనకారులు తెలియజేశారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో భాగంగా గౌహటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న జరిగిన గ్రూప్ ఎఫ్ చివరి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ దశలో నార్త్ ఈస్టర్న్ క్లబ్ అజయంగా నిలవడం విశేషం. ద హైలాండర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ఎఫ్ విజేతగా తమ గ్రూపు దశ పోరాటాన్ని ముగించింది. విశేషాలు మరొకసారి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీలేని అంతర్భాగమని మందిసం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ആകാശവാണി വിശാഖപട്ടണം കേന്ദ്രം.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.

ఉదయ్ సమీరాడు గారి క్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట.

ఆ ఆలాపంలో ఉత్సాహాన్ని బట్టే మనకి అర్థమవుతుంది. ఇదేదో ఈరోజు కూడా చాలా ఉత్తేజకరమైన రోజని. కాకేమి, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12, ఐక్యరాజ్య సమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం యువతకు అవగాహన కలిగించడానికి ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రకటించింది. 2000 ఆగస్టు 12 మొదటిది జరిగింది. ధరిత్రీ దినోత్సవం లాంటి దినోత్సవాల కన్నా భిన్నంగా యువత దృష్టిని ఆకర్షించి తద్వారా సామాజిక ప్రయోజనాన్ని చేకూర చేయడానికి ఈ ప్రపంచ యువజన దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఇంటర్నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నాం. ఎందుకు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ యూత్ డే అనడం అంటే, వరల్డ్ యూత్ డే ఏమో అనుకుంటారు కాదు అని ఐక్యరాజ్య సమితి స్పష్టీకరించింది. ఈ తీర్మానం 1999 54/120 అనుసరణ ద్వారా రూపొందించబడింది. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా యువత సమస్యల్ని పరిష్కరించడానికి, యువత దృష్టిని ఆకర్షించడానికి, ప్రభుత్వాలకు ఇతరులకు ఒక అవకాశంగా అంతర్జాతీయ యువజన దినోత్సవం గౌరవార్థం కన్సర్ట్స్, వర్క్షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలను జాతీయ స్థానిక ప్రభుత్వ అధికారులు, యువజన సంస్థలు పాల్గొని దీన్ని నిర్వహించాలని. అందుకే ఆ యువత ఏముందండి అని తీసి పారేయడానికి వీల్లేదు. అలా తీసి పారేయడం అన్నది సరైన ఆలోచన, యువశక్తి పట్ల అవగాహన లేని వాళ్ళు చేసే పని కాదు. యువత పూనుకుంటే సాధించలేనిది లేదు అని నిరూపించడం కోసమే ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. యువ అన్న శబ్దమే వాడుక భాషలో

కుర్రాళ్ళు అంటాం. ఆ కుర్రాళ్ళు కళ్ళాలు గల గుర్రాలుగా పంచ కళ్యాణి వేగంతో లక్ష్యాన్ని చేరుకునేలాగా ఉండే శక్తి వాళ్ళలో ఉంటుంది. కాబట్టి

0: అలాంటి ముందు యుగం దూతల్లో కళాకారులు ఉంటారు, క్రీడాకారులు ఉంటారు, శాస్త్రవేత్తలు కూడా ఉంటారు. ఆ శాస్త్రవేత్తల్లో విక్రమ్ సారాభాయ్ బ్రిటిష్ ఇండియాలోని ముంబై ప్రావిన్స్లో, అంటే ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది, ఇదే తేదీని 1919 పుట్టారాయన. అంబాలాల్ సారాభాయ్ నాన్నగారు, సరళాదేవి తల్లి, 8 మంది సంతానం వారికి, అందులో విక్రమ్ ఒకరు. విక్రమ్ తండ్రి అంబాలాల్ అహ్మదాబాద్లో పేరు పొందిన పారిశ్రామికవేత్త. విక్రమ్ తల్లి సరళాదేవి 8 మంది పిల్లల్ని చదివించడానికి మాంటిసోరీ తరహాలో ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కుటుంబం అది. 1940 నేచురల్ సైన్సెస్లో ట్రిపోస్లో ఉత్తీర్ణులయ్యారు విక్రమ్. ప్రపంచ యుద్ధం 2 మొదలవడంతో భారతదేశానికి తిరిగి వచ్చారు ఇంగ్లాండ్ నుంచి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సర్ సివి రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాల మీద పరిశోధన. 1957 రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ని ప్రయోగించినప్పుడు భారత్ భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ అవసరం గురించి విషయ సేకరణ చేయడమే కాకుండా శాటిలైట్ ఆవశ్యకతను అప్పటి ప్రధానికి వివరించారు. భారత అంతరిక్ష రంగ పితామహుడిగా కీర్తిగడించిన సారాభాయ్ సేవల గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962 శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారంతో, పద్మభూషణ్తో 1966 సత్కరించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో పత్రికల్ని ఆయన సమర్పించడం, ఎన్నెన్నో సత్కారాలు అందుకోవడం ఆయన కుటుంబంలో కూడా. భార్య మృణాళిని సారాభాయ్ సంప్రదాయ నర్తకి, ఆయన చేసిన పరిశోధనలకి వచ్చిన గౌరవాలు కోకొల్లలు. December 30, 1971 అచిరకాలంలోనే సుపరిశోధనలు చేసిన విక్రమ్ సారాభాయ్ అనంతమైన సత్కారాలు పొంది అదెంత వయసో అని తెలుసుకొని ఆశ్చర్యపోయేలోగా 52 కేరళ తిరువనంతపురంలోని కోవలంలో కన్నుమూశారు. నేటిమాడ విశేషాలు విన్నారు. ఇప్పుడు ప్రాచీన ఆధునికతల వారధి పుట్టపర్తి శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు వారిపై సాహిత్య సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ బేతార్ రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ప్రాచీన ఆధునికతల వారధి పుట్టపర్తి, పుట్టపర్తి నారాయణాచార్యుల సాహితీ జీవిత విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషావేత్త, 14 వీరు ప్రావీణ్యులు. తెలుగు సాహిత్యానికి సంబంధించి వీరు ముట్టుకోని ప్రక్రియ ఇంచుమించుగా లేదనే చెప్పాలి. వీరు మంచి వక్త, మంచి అనువాదకులు. సాహిత్యంలో వీరికి ఎంత పటుత్వం ఉందో సంగీత నాట్యాలలో కూడా వీరంతే ప్రతిభాశాలి. పదవులెన్నో చేపట్టారు, పద్మశ్రీలు అందుకున్నారు. చూసేవారికి వీరి మనస్తత్వం చాలా చిత్ర విచిత్రంగా తోస్తుంది. అప్పుడే కోపం, అప్పుడే తాపం. ఈ క్షణంలో అలక, మరుక్షణంలో అనుగ్రహం. నచ్చితే మరుక్షణంలోనే మనిషిని నెత్తిన పెట్టుకుని ఊరేగించే అంత ఉదార స్వభావం వీరిది.
2: అవునా, వీరి భార్య వైపు బంధువులైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వద్ద సాహిత్యాధ్యయనంతో పాటు సంగీతం కూడా సాధన చేశారు. ఎందరో గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో వీరికి పరిచయం కుదిరింది. సంగీతాన్ని సాధన చేయడమే కాదు, కర్ణాటక సంగీతానికి శివరంజని, శంకరి అనే 2 కొత్త రాగాలను కూడా ప్రవేశపెట్టిన ఘనత వీరిది. వీరి శ్రీమతి కనకమ్మ గారితో కలిసి శివతాండవం అనే గేయ కావ్యాన్ని రచించారు. వీరు దీన్ని గానం చేస్తూ అభినయిస్తూ ఉంటే ప్రేక్ష

0: మైమర్చిపోయేవారట.
1: ఏమానందము భూమితలమున శివతాండవమట శివలాస్యం అవలై బందరు కలలై పగడపు పులుగుల వలె మబ్బులు విరిసిన శివతాండవమట
0: పుట్టపర్తి నారాయణచార్యులంటే శివతాండవమే అనేంత కీర్తిని ఆర్జించి పెట్టింది కావ్యం వీరికి. నా పుస్తకాలలో నాకు ఎక్కువ ఖ్యాతిని తెచ్చిపెట్టింది శివతాండవమేనని వారే చెప్పుకున్నారు. పుట్టపర్తి నారాయణచార్యులు వారు 28వ తేదీన అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా చియ్యేడు గ్రామంలో జన్మించారు. తల్లి లక్ష్మీదేవమ్మ, తండ్రి శ్రీనివాచార్యులు. తండ్రి సంస్కృతంలో విద్వాంసులు, నటులు. తల్లి సంస్కృతాంధ్రాలలో ఆశువుగా కవిత్వం చెప్పేవారు. వివాహానంతరం వీరి మకం ప్రొద్దుటూరుకు మారింది. ప్రొద్దుటూరులో వీరి సాహితీ వ్యక్తిత్వం సుసంపన్నమైంది. అనంతరం కడప పట్టణానికి మకాం మార్చేశారు. అప్పట్నుంచి తుదిశ్వాస విడిచే వరకు కడపే వారి కార్యక్షేత్రమయ్యింది. 1990 సెప్టెంబర్ 1వ తేదీన సూర్యోదయం వేళ అనంత లోకాలకు పయనమైపోయారు నారాయణాచార్యుల వారు.

0: నారాయణాచార్యుల వారిది పెనుగొండ తాలూకా. అది విజయనగరం రాజుల విడిది ప్రదేశం. అక్కడి గుళ్ళు, గోపురాలు, నాటి శిల్పకళా వైభవం వారిని కదలకుండా కట్టిపడేశాయి. దాని ప్రతిఫలమే పెనుగొండ లక్ష్మి కావ్యం. మరి ఆ కావ్య విశేషాలను మనకు వినిపించడానికి డాక్టర్ కనుపర్తి విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. మనము విందాం.
1: సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు భాషా సాహిత్యాభిమానులందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావించబోతోంది ఆయన నూనూగు మీసాల నూతన యవ్వనంలో 14 సంవత్సరాల పదునైన వయసులో రచించిన పెనుగొండ లక్ష్మి కావ్యాన్ని గురించి. పెనుగొండ లక్ష్మి చరిత్ర భూమికగా గల కావ్యం. హంపి క్షేత్రం కంటే పెనుగొండ లక్ష్మీ కావ్యమే ముందుగా వచ్చిందని పుట్టపర్తి వారే చెప్పుకున్నారు. ఇక్కడ ముందుగా పెనుగొండ పట్టణాన్ని గుర్చి కొంత ముచ్చటించుకోవలసి ఉంది. ఈనాటి అనంతపురం జిల్లాలోని పెనుగొండ అప్పటి విజయనగర సామ్రాజ్యానికి వేసవి రాజధాని. ఆ కాలంలో ఆ పట్టణం గొప్ప వైభవాన్ని అనుభవించిందట. తల్లికోట యుద్ధంలో అళయ రామరాయలు ఓడింపబడి చంపబడ్డాడు. రామరాయల తమ్ముడు తిరుమల రాయలు అపార ధన సంపదతో పెనుగొండ పారిపోయాడు. అది మొదలు పెనుగొండ చరిత్ర. అంతఃపుర కలహాలు, బంధు హత్యలతో అంతా రక్తసిక్తమే. పుట్టపర్తి వారి పెనుగొండ లక్ష్మీ కంటే ముందే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పెనుగొండ అనే పాటను రాశారు. ఆధునిక రాయలసీమ సాహిత్యంలో ప్రాంతీయత చైతన్యం బహుశా ఈ పాటతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. పెనుగొండ యొక్క సిరి సంపదలు, గత ప్రాభవాన్ని, అనంత వైభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ కావ్యానికి పెనుగొండ లక్ష్మి అనే పేరు పెట్టి ఉంటారని అనుకోవచ్చు. ఆయన తన కావ్యంలో గత ఘనమైన కీర్తినేగాక వర్తమానపు దైన్యాన్ని కూడా వర్ణించారు. అంతేకాదు పెనుగొండ చరిత్రలో చీకటి కోణాలను వెల్లడించారు. ఈ కావ్యంలో మొత్తం 12 ఖండికలున్నాయి. మొదల ఊరడింపు, కోట, రణభూమి, రాజవీధి, రామబురుజులు, దేవాలయాలు, శిల్పము, బాబయ్య గోరి, గగనమహలు, కడచూపు, తెలుగు రాయుడు. చిన్న వయసులోనే పెనుగొండను చూచి గాఢమైన ప్రభావానికి లోనై గత ప్రాభవాన్ని నేటి శిథిలాలలో పోల్చి చూచుకొని విచారిస్తాడు. గండ పెండేరెంబు ఘల్లు ఘల్లు మన దానములతోడ దేశాక్షి పలుకునాడు. సులతానులెల్ల తలలు వంచి కల్కి తురాయిల నిన్ను బూజసేయునాడు. ఆది వరాహ ధ్వజాంతరంబుల నీడ నీ కీర్తి పరులీసడించిన నాడు. గుహల లోపల దూరికొన్నయా గజపతి తలపైని నీ కత్తి కులుకునాడు. ఆనాటి కవుల సన్మానాలు, సామంతరాజుల వినయాలు, శత్రువుల భయాలు గుర్తు చేసుకుంటూ నీ పాలనలో అత్యంత అల్పజీవి అయిన చీమ కూడా నిర్భయంగా నిద్రపోయేదట. అటువంటి ఆంధ్రుల సమస్త మహత్తు నేడు బూడిదలో కలిసిపోయింది కదా అని వేదన చెందుతాడు. గతించిన కాలంలో రాజు సల్పిన వీరోచిత పోరాటాలు, ఆనాడు ఎగిరే జెండాలపై నెలకొని ఉన్న వారాహ శుభ్ర లసత్కాంతులు నలుదిక్కులా ప్రసరించేవట.

కోట. ఈ పెనుగొండ కోట శత్రు రక్తమును క్రోలు పులి అన్నాడు. అయితే ఈనాడది జరాభారంతో పరాక్రమం కోల్పోయి పరదాస శృంఖలాలలో బందీ అయిందని వాపోయాడు. ఇక్కడ ఇంకా ఆనాటి వీరులు వేడి నిట్టూర్పులతో అందందు చెరించుచున్నారని తలపోశాడు. రాజవీధి కండికలో ఆనాటి రాజవీధులలో తిరుగాడిన మత్తగజాలు, సైన్యములు, వారి కత్తుల విన్యాసములు, వేగముగా తరలివచ్చే అశ్వముల గిట్టెల రాపిడికి లేచిన రజంబులే ఢక్కా మజ్జిలిన్ దుస్తులై ఏపు సల్పే భూలక్ష్మికిన్ అంటాడు. వీధుల్లో కుప్పలుగా పోసి అమ్మే రత్నమాణిక్యాల ప్రోవులను చూచి పాశ్చాత్యులు ఇట్టివి అభూతంబు అభవిష్యం మంచు మదిలో ఈశాగ్రహబద్ధులైనారట, ఇట్టిది అంతకు ముందు లేదు ఇక ముందు రాదు అని అబ్బురపడ్డారట. పెనుగొండ కోటలో పేరెన్ని కగన్న రామబురుజులు ఒకప్పుడు శత్రువు పాలిటి మృత్యువట, వేడి నిప్పులు చేట చెరిగినట్లు పైని చిమ్మేవట, ఇప్పుడు చెడి బతికినట్లుగా ఆత్మదేహంలో అంతరించిపోగా పాడువారిన ఎమ్ముల గూడువలే ఉందట. అగ్నిపర్వతం గుప్తవాహినిగా లావాను దాచుకున్నట్లు మొండి కట్టెలాగా నిర్వికల్ప సమాధిలో ఉన్నట్లు ఉందంటాడు. దేవాలయాలు అనే ఖండికలో చట్రాళ్లలో అబ్బురపరిచే జీవ సౌందర్యాన్ని నింపిన శిల్పుల గొప్పతనాన్ని కొనియాడాడు. ఎట్లు పైకెత్తిరో ఏనుగున్నలకైన తలదిమ్ము గొలుపు శిలల బరువు, ఏ రీతి మలచిరో ఈ స్తంభంబుల ఎందు ప్రోవుగమ్మిన మల్లె పూల చాలు అంటూ పెద్ద పెద్ద రాళ్లను కూడా ఏ విధంగా పైకి లేపారో, ఈ గోడలను ఎట్లా మలచారో, అసలు ఏ యంత్రాలతో వీటిని చెడిపోకుండా ఉండే ఈ జీవశక్తి ఇచ్చారో, ఇంత కఠినమైన పనులను అసలు ఎట్లా చేశారో అర్థం కావటం లేదని విస్తుపోయాడు. శిల్పము అనే ఖండికలో శిల్పులు అత్యద్భుతంగా చిత్రించిన రమణీమణుల మేనివంపులు, చిరునవ్వులు, కన్నుల నటించు చూపులు, లేతనువు నంటక ఇండునట్లుగా మలచినట్టి పట్టు పావడాలు ఇట్లాంటివన్నీ శిలలలో చెక్కటానికి ఉలిలో తేనె సోనలను చిలికించి ఉంటారేమోనని ఊహించాడు. నూరేండ్లు వచ్చి పడినన్ బోకుండ లేసోయగంబన్నా ఎంతటి వింత అని 300 ఏళ్లు దాటిపోయినా చెక్కు చెదరిన సౌందర్యంతో ఆఖరకు బొమ్మను చేసే బమ్మదేముడికైనా కనుముక్కులు ఏవావి వంకర లేకుండా తీర్చిదిద్దిన తీరుతో ఉన్న ఈ శిల్పాల రామణీయకత ఆశ్చర్యపడిపోకుండా చేయలేదట. బాబయ్య గోరీగా, బాబయ్య స్వామిగా పిలువబడే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలై 12వ శతాబ్దికి చెందినవారు. ఈయన పవిత్ర సమాధి పెనుగొండలోనే ఉంది. ఆ బాబాను వేమనకు సాటియగు యోగిగా కొనియాడుతూ చీకట్లో పడి కొట్లాడుచున్న జనాలకు జ్ఞానబోధ చేయమని ప్రార్థిస్తాడు. కళయు శాస్త్రంబు రెండు ఐక్యంబు చెంది ఏకరీతిగా నిలిచినది సమాధి సత్యము, అందుకే దివ్య వర్చస్సు గలదు అనుభవజ్ఞుని సుకవి వాక్యము బోలే. గగనమహలు రాయల వేసవి విడిదిగా శోభిల్లిన ఒకనాటి అపురూపమైన మహలు శిథిలావస్థలో ఉన్నా నేటికి తన టీవీని వెలార్చుతూనే ఉంది. రాయల పాదముద్రలు తలదాల్చి సొంపులు దిద్దుకొన్నట్టది ప్రదేశము, తాతాచార్యుని తత్వార్థ విచారంబులు వీణుల విందుగా విన్నది చోటు. అళియ రాజేంద్రని రాజ్యాధికారిగా కన్నులు చల్లగా కన్న తల్లిది చోటు. కాపు కైతలకు ద్రాక్ష పాకమును గూర్చి గానము చేసినది చోటు. పగతుర ఎడంద నిప్పు కళ్ళు రగులబెట్టినది చోటు. ఉదది గర్భంబులో సుడివడి హోరుమనగా ఢంకాలు మోగించిన దివ్యభూమి. అట్టి గగన మహలను చూచి కవి ఖేదపడటము చదువరులను ఒకలాంటి దుఃఖావస్థలోకి తీసుకెళ్తుంది. కత్తులను ఘంటములు కథను త్రొక్కినవిట అన్నట్లు ఆనాటి శౌర్య ప్రతాపాలు ప్రబంధ రచనలతో తెలుగు సాహితీమ తల్లని అలంకరించిన కవుల మహత్వ కవిత్వ సంపదలు కొనియాడాడు. తెలుగు రాయుడు ఖండికలో హరిహర బుక్కరాయలు వేసిన పునాది కృష్ణరాయని చేతిలో ఏ విధంగా వైభవ పునీతమైందో గుర్తు చేసుకుంటూ ఆంధ్ర కవితా పితామహను ప్రేమగా తాత అని పిలుస్తాడు. ఆంధ్రుల భాగ్యము కృష్ణరాయని ముఖమ్మున సమ్మాశ్రయించనంటాడు. పెనుగొండ రాచరికపు చరిత్రలో వెలుగు జిలుగులేకాక చీకటి కోణాలు లేకపోలేదు. అందుకు ఉదాహరణ సదాశివరాయలు తన వారి చేతనే హత్యగావించబడటం. ఒకప్పటి ప్రేమాభిమానాలు సహాయ సహకారాలు క్రమంగా ఈర్షాద్వేషాలుగా స్వార్థపూరితంగా ఎలా పరిణమించాయో తెలుపుతూ బాధపడిపోతాడు. ఒకనాడు పెనుగొండ పారే కాలువలతో

0: ఏరులతో ద్రాక్ష దానిమ్మ తోటలతో పచ్చపచ్చగా ఉండేదట. కొండమీద నెమళ్ళు కుందేళ్ళు వివిధ రకాల పక్షుల సమూహంతో ఎంతో ఆహ్లాదకరంగా సువిక్షంగా ఉండేదట. పుట్టపర్తి వారి మాటల్లో వర్షాకాలంలో ఆ సౌందర్యం వర్ణనాతీతం. ఆ పైన ఆయనే కొండ కట్టెల కోసం బీడుగా మారిపోయిందని అంటారు. చరిత్ర ప్రసిద్ధికెక్కిన ఒక స్థలాన్ని వస్తువుగా తీసుకొని ఆంధ్రాభిమానాన్ని జాతీయాభిమానాన్ని ప్రకటిస్తూ ప్రతీకాత్మకంగా అలంకారికంగా చెప్పటం ఈ కావ్యమంతటిలో కనబడుతుంది. ఆ శిథిలాలలో తిరుగాడుతున్నప్పుడు పురావైభవమంతా ఎక్కడికి పోయింది అనే నైరాశ్యంలో కవి ఒక వైరాగ్య భావంతో అమృత రేఖలలో హలాహలము కలదు. వలపు గేదంగి యందు పాములు వసించు, పుడమి సుఖదుఃఖ నిత్య సంభూతి లేక అరుగలేది ఇది ప్రకృతి రహస్యమమ్మా అంటాడు.
1: విన్నారుగా పుట్టపర్తి నారాయణాచార్యులు గారి పెనుగొండ లక్ష్మీ కావ్యం గురించి డాక్టర్ కనుపర్తి విజయలక్ష్మి గారు తెలియజేసిన విశేషాలు.
2: నారాయణాచార్యులు గారి జీవిత చరిత్రని మనం కొంచెం చూస్తే చిత్ర విచిత్రమైన సంఘటనలెన్నో మనకు దర్శనమిస్తాయి. అవి తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సంస్కృత కళాశాలలో విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతున్న రోజులు. విద్యార్థులంతా తమ తమ యోగ్యత పత్రాలతో ప్రిన్సిపల్ గారి గది ముందు వరుసలో నిలబడ్డారు. అందులో కుర్ర నారాయణాచార్యులు కూడా ఉన్నారు. ఆయన సమయం రానే వచ్చింది. ప్రిన్సిపల్ ఏవేవో ప్రశ్నలు వేసి ధృవపత్రం చూపించమన్నారు. అటువంటిదేదీ లేదన్నాడు ఆ కుర్రాడు. అయితే సీటు లేదన్నారు ప్రిన్సిపల్. అంతే, ప్రిన్సిపల్ గారి గది నుంచి అసహనంగా బయటకు వస్తూ ఆవేశంతో ఆసువుగా పద్యాలు చదవడం మొదలెట్టాడు అతగాడు. ఆ పద్యాలు చెవిని పడ్డ ప్రిన్సిపల్ బయటకు వెళ్ళిపోతున్న అతగాణ్ణి వెనక్కు పిలిచి ఆ పద్యాలు మళ్ళీ మళ్ళీ చెప్పించుకు విని అతనిలోని విద్వత్తును గ్రహించి వెంటనే నీకు అడ్మిషన్ ఇస్తున్నానని ఆ కుర్ర నారాయణాచార్యులను ఆశీర్వదించి పంపించాడు ప్రిన్సిపల్.
1: నారాయణాచార్యులు గారు తిరుపతి కళాశాలలో చదువుకుంటున్నప్పుడు వారు రాసిన పుస్తకాన్నే వారు పాఠ్యపుస్తకంగా చదువుకోవాల్సి వచ్చింది. అయితే విశేషం ఏమిటంటే ఆ పేపరులోనే ఆయన పరీక్ష తప్పడం. కారణం ఏమిటంటే 2 మార్కుల ప్రశ్నకు ఏకంగా 40 పేజీల సమాధానం రాయడం. పరీక్ష తప్పిందని బాధపడినా విషయం తెలిసి ఆయన నవ్వుకోవడం తప్పలేదు సుమా.
2: ఇప్పుడు నారాయణాచార్యుల వారి మేఘదూతము కావ్యాన్ని గురించి డాక్టర్ డివి సూర్యారావు గారు ఏం చెప్తారో విందాం.
3: పుట్టపర్తి గేయ కావ్యాల్లో విలక్షణమైనది మేఘదూతం. ఇది సందేశ కావ్యం. ప్రాచీన కావ్యాల్లో హంసలు చిలుకలు ప్రేమరాయబారాలు నడిపేవి. జాషువా గబ్బిలం ఆధునిక తెలుగు పద్యకావ్యాల్లో ప్రసిద్ధమైనది. పుట్టపర్తి వారి మేఘదూతం కాళిదాసు మేఘదూతం ధోరణిలో సాగిన ఆధునిక రచన. కాళిదాస్ మేఘ సందేశంలో నాయకుడు యక్షుడు. పుట్టపర్తి వారి కావ్యంలో నాయకుడు సామాన్యుడు. బళ్ళారి అల్లీపురం జైలులో ఉన్న భర్త శ్రీకాకుళంలోని భార్యకు మేఘునితో సందేశం పంపడం ఇందులోని ఇతివృత్తం. అభం శుభం తెలియని ఒక సామాన్యుణ్ణి తిరుగుబాటు చేశాడనే ఆరోపణతో పోలీసులు తెచ్చి జైల్లో పెడతారు. అప్పటికి కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఆ యువ ఖైదీ మనస్సు ఎలా సంక్షిప్తమైందో పుట్టపర్తి వారు కావ్యంలో దృశ్యాత్మకం చేశారు. జైలు పాలైన ఆ నిరపరాధికి తన భార్య ఇంట్లో ఎలా ఉంటుందో కదా అనే ఆలోచన కలుగుతుంది. భార్యను పలకరించే వీలు కూడా లేని తన నిస్సహాయ స్థితికి బాధపడతాడు. కటకటాల వెనుక కూర్చున్న ఖైదీకి ఆకాశంలో మేఘం కనిపించింది. ఆ మేఘంతో తన భార్యకు సందేశం పంపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాడు. మేఘానికి మార్గనిర్దేశనం చేశాడు. ఈ సందర్భంలో ఆంధ్రదేశంలోని ముఖ్య ప్రదేశాలను నదులను నగరాలను ఆయా ప్రాంతాల్లోని స్త్రీలను సహజంగా వర్ణించారు. నారాయణాచార్యుల వారిని మానవతావాదం ప్రభావితం చేసింది. సమాజంలో రాను ధనికులు పేదల మధ్య అంతరం పెరిగిపోయి సామాన్య ప్రజలు పీడనకు దండనకు గురికావడం వారికి బాధ కలిగించింది. ఆ బాధలోంచి విరువడినదే ఈ మేఘదూత కావ్యం. సమకాలీన సామాజిక పరిస్థితిని చిత్రిక పట్టిన గేయ కావ్యం ఇది. పుట్టునే ధనికులకు బోనమై నెమ్మదుల కట్టుకతలైనట్టి కాంతుడొకడున్నాడు. కలలెంత నిజమో నా కాంతుడెంత నిజమ్ము పోనిమ్మటంచు నా పొలతి నన్ను మరచునో మరచునా విశ్వంబు మరిగిపోవును గాని నాదు ప్రియురాల. తన భార్య

తనను ఒక కళ అనుకుని మర్చిపోదు కదా అనుకుని వెంటనే ఎక్కడ మరుస్తుంది విశ్వమే కుంగిపోవును గాని అని నెమ్మదిస్తాడు. పుట్టినే ధనికులకు బోనమై అనే ప్రయోగం విశేషమైంది. తన ప్రియురాలి మనసు ఎప్పుడు ఏ రీతిలో స్పందిస్తూ ఉంటుందో ఆలోచించి ఆలోచించి ఆ జైలు కమ్మీలపై నిద్రిస్తాడు ఖైదీ. సూర్యుడి కిరణాలు ఖైదీ ముఖంపై పడతాయి. కళ్ళు తెరిచి చూస్తాడు. నిండైన ఆకాశం. ఆ ఆకాశంలో ఒక మేఘం కనిపిస్తాయి. ఆ మేఘంతో తన గోడు చెప్పుకుంటాడు. తన పలుకులే మేలుపూలుగా సమర్పిస్తానని మేఘాన్ని అభ్యర్థిస్తాడు. మేఘానికి మార్గం తెలియపరుస్తాడు. మేఘం పయనించే మార్గంలోని దృశ్యాలను కరుణరసార్ద్రంగా వర్ణించారు కవి. తెలినవ్వుల అందముల జిలికింప మొగంపై పాలకై ఏడ్చుచున్నాడు బుడతడు. పట్టుదలకెత్తికొన్నాడు ఆ తల్లి తనువాలనిచ్చును. తన యురము చీల్చి రక్తంబులే త్రాబును ధనుకులేమెరుగుదురు. రాళ్లు కొట్టి కడుపు నిప్పుకునే రోజు కూలి ఆమె. ఆమె కొడుకు పసివాడు. పాలకోసం ఏడుస్తున్నాడు. అప్పుడా మాత్రమూర్తి తను చనుబాలను త్రాగిస్తుందా? వట్టిపోయిన ఆ తన్నుల నుండి పాలు కారకపోతే తన గుండెనే చీల్చి నెత్రుడినే తాపిస్తుందో అని హృదయాన్ని పిండివేసే దృశ్యాన్ని ఆవిష్కరించారు ఆచార్యులు వారు. నిండు టాకలి దూయ మండుటెండలుగాయ నడపీనుగుల ఓలే నిలచే శిరసుపై కడి ధూళియను దుమ్ము పెరసీ కనబడడు. హరిజనులపై సొంత యాదరమన అయిన పరపవ వారినుదార్చు వారేలేరు. దళితులు నిమ్మరజాతుల దయనీయమైన దుఃఖభరితమైన చేదు జీవితాలను అనుభవిస్తున్నారు. లోపలి ఆకలిమంట, బయట మండుటెండలు, పీనుగుల్లో నడుస్తున్నారు. ఉపేక్షితులైన ఆ హరిజనుల్ని ఒకమారు ఓదార్చి రమ్మని కవి మేఘంతో మనవి చేసుకున్నాడు. బాలకార్మికుల దుర్భరమైన జీవితాలను కూడా కవి కావ్యంలో ప్రస్తావించారు. బాలకార్మికుడి వ్యధనం మేఘానికి నివేదించి ఉపశమనం కల్పించి వెళ్లమని అభ్యర్థిస్తాడు. కంకర కొడుతున్న బాలుడి కడుపులో డొక్క ఏర్పడింది. వాడి కళ్ళల్లో నీళ్లు, చేతులు కాయలు కాచాయి. బాలకార్మికుడి దయనీయ స్థితిని వాని దైన్యాన్ని దృశ్యమానం చేశారు ఆచార్యులు. రాయలసీమ కరువును ఏకరవ పెట్టారు. కట్టుబట్టయ్యి తిండి గతిలేని దేశాన పుట్టగొడుగులుగాక పురుషులెవరున్నారు. రాయలసీమకు జలవనరు తుంగభద్ర. అక్కడ నిలిచి వర్షించమని మేఘాన్ని కోరారు కవి. నిలిచి వర్షింపరా జలదమా, నీ నీరు తులలేని తుంగమ్మ ద్రాక్షారసము చేయు. మేఘం వర్షించే నీరు ద్రాక్షారసమైపోతుందని చెప్పడం ఒక విశేషం. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో ద్రాక్ష తోటలుండేవని చారిత్రక గ్రంథాలు పేర్కొన్నాయి. విజయనగర సామ్రాజ్య వైభవం, హంపి శిథిలాల వంటి చారిత్రకమైన అంశాల వర్ణనతో పాటు ప్రాచీన కవుల ప్రశంస, తెలుగు వీరుల సంస్మరణ, గుంటూరు తెనాలి మొదలైన పట్టణాల వర్ణన ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. శ్రీకృష్ణదేవరాయల కోటను గురించి చెబుతూ ఆ కోటలోని అంతఃపురంలో రాయలవారి ప్రియపత్ని చిన్నాదేవి తిరుగాడిందని, ఇప్పుడక్కడ దయ్యాలు సంచరిస్తున్నాయని, ఆ దీనస్థితికి కోటకమ్మలు ఏడుస్తున్నాయని పేర్కొన్నారు. ఆ కోటలోనే నీడలా కదులుతున్న తిమ్మరు సుమంత్రి కన్నీటి గూడుగా కనిపిస్తాడు. ఉపకారం చేసిన అతడి బతుకును హతమార్చిన రాజు కథ తెలుస్తుందక్కడ. మేఘంతో శేషాచలం మీద వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోమని చెబుతూ, ఆ పర్వతాన కనిపించెదరు ద్రవిడాంగలను నీకు, తారుణ్య చాతుర్య పారమ్య తను హృదులు అంటారు కవి. రాయలసీమలో ఆవేశ కావేశాలకు, కక్షలు కార్పణ్యాలకు ప్రజలు బలి అవుతున్నారని చెబుతారు ఆచార్యుల వారు. కానీ అక్కడ వర్షం మాత్రం పడడం చాలా కష్టమంటారు. పొడుచుకున్న భూమిపై పడుడు రక్తమే గాని ఎరుదుగా మేఘజలమా నేలపై పడును అన్నారు. కరువులు రాయలసీమలో రైతుల కష్టాన్ని ధనికులు వడ్డీల రూపంలో దోచుకుంటున్నారని మేఘానికి ఆచార్యుల వారు చెబుతూ, సరివారి సౌఖ్యంపు పుర్రెలో జగతి శ్యామముద్రావు కడు దుష్టులకు వింత కాపాలికులు వారు అన్నారు. పాతకాల వైభవ ప్రభావాలు మరుగున పడిపోయాయి. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదని కాలపురుషుడి నైజాన్ని చెబుతూ పుట్టపర్తివారు, ప్రకృతి పుస్తకమందు తిరుగవేసిన యాకు మరలి చూడడు కాలపురుషుండు దురుసుండు అని వ్యాఖ్యానిస్తారు. ఒకనాడు వైభవంగా అలరారిన దేవాలయాలు పాడిపడిపోయాయి. అక్కడిప్పుడు గబ్బిలాలు తిరుగుతున్నాయి. ఆ దేవాలయాలకు మడులు మాన్యాలున్న ధర్మకర్తల గృహాలే ధాన్యరాశులతో వర్ధిల్లుతున్నాయి. కానీ దేవుడికి నైవేద్యం పెట్టే దిక్కులేదని వాపోయారు. మరికొంత దూరం మేఘానికి మార్గదర్శనం చేశాక ఆచార్యుల వారు, దారిలో ఒకచోట వేశ్యలు కనిపిస్తారు.

0: చేస్తారని, వారిని చూసి మూతి మడుచుకోవద్దని అంటారు. ఎందుకంటే కూటికై తరుము అమ్ముకున్నారు, తిన తిండి అయ్యున్నా వారు పాతివృత్య భావంబు పలికేరు అన్నారు. గత వైభవం సమసిపోయి శిథిలమైన కోటల్ని, వాటి దైన్యాన్ని, అలాగే వర్తమాన సమాజంలోని పేదల కష్టాలను ఆర్ద్రంగా చిత్రీకరించారు. కరుణరస పోషణలోగాక శృంగార రసాన్ని కూడా పండించడంలోనూ పుట్టపర్తి తన ప్రతిభను చాటుకున్నారు. పాలు పితుకుతున్న స్త్రీల చేతుల్లోని చెంబులను గురించి చెప్తూ, మా కుచెంబులు ఇంతాలని నీకు సూచించునటుల చేతులను చెంబులను ధరించి అంటూ ఆ పడతుల జనతనం అచ్చివచ్చిందిన విద్య అని, ఎక్కడ పుట్టినా ఆ నైజం మారబోదని చమత్కరించారు. పల్నాటి ప్రాంతానికి మేఘాలు వెళ్ళినప్పుడు అక్కడ విర్రవీగడు చనుల వేట్కనించడు కనుల తెలుగు కన్యలు కనిపిస్తారని చెబుతూ, ఆ కన్యల వీక్షించి వన్నెకాడా నీది వర్తనమే మరచేవు అని హెచ్చరించారు కూడా. కృష్ణానది ప్రవహించే ప్రాంతంలోని విజయవాటికను మేఘానికి పరిచయం చేస్తారు కవి. కృష్ణమ్మ నది నీళ్లు అత్తర వాసనతో కూడి ఉన్నాయట. మదవతులైన కాంతల కుచయుగాల కుంకుమ వాళ్ళు ఆ నీళ్లలో జలకాలడినప్పుడు కలిసిందట. అందుకే నీటికి ఆ భాగ్యమంటారు. పుట్టపర్తి వారు మేఘుడికి నెల్లూరు సీమ సారస్వత వైభవాన్ని, అందుకు దోహదం చేసిన రెడ్డిరాజుల ఘనతను ఇరుకపరిచారు. వారు సామాన్యుల, సారస్వత ప్రేషణులు, ఆంధ్రకు భాగ్యము రెడ్లన్నా అని శ్లాఘించారు. అనంతరం ఆచార్యుల వారు ఓరుగలు చరిత్రను మేఘానికి వివరించారు. కాకతీయుల పాలన, రుద్రమ్మ భైత భీభత్స యుద్ధ చాతుర్యం గురించి వర్ణించారు. రుద్రమ్మ చండీశ్వరీదేవి జలజల పాలించే క్షేత్రముల రక్తము చెడని శెలయేరుగా, ఇందులో చెడని శెలయేరు అపూర్వమైన పదబంధం. కోనసీమ వేద విద్యలకు నిధి అంటూ బ్రహ్మ తేజస్సుతో వల్లకీశ్వరముతో జటిసెప్పు విప్రుడున్నారట వేలాదిగా నేడు అన్నారు. చివరగా కథానాయకుడు తన భార్య ఉన్న ప్రదేశం చరిత్ర తెలియజేస్తారు. అది వచ్చేనాదు ప్రియురాలున్న ఆ చోటు శ్రీకాకుళము దాని పేరు. ఒక నదీ తీరాన ఉన్నదాయూరు గజపతుల ఇసము పారాడునందందు కాలాన చెదరిది అరచేత జీవములను బట్టి అని వివరించారు. పుట్టపర్తివారు ఈ కావ్యంలో ఆంధ్రావనిలోని చారిత్రక ప్రదేశాలు, ప్రజల సాంఘిక జీవన స్థితిగతులు, పేదల దళితుల వ్యధలు అక్షరబద్ధం చేశారు. కవి ఊహలకు వాస్తవికత తోడై ఒక ప్రాంతపు చరిత్ర, సాంఘిక జీవన విధానాలను ప్రతిబింబించింది ఈ కావ్యం.
1: పుట్టపర్తి నారాయణాచార్యుల వారి మేఘదూతము కావ్యాన్ని గురించి డాక్టర్ డివి సూర్యారావు గారు తెలియజేసిన విశేషాలు విన్నాం కదా.
2: నారాయణాచార్యుల రచనలలో భక్తి పాయలు పాయలుగా పారింది. ఆయన రచనలు భక్తితో ఆరంభమై భక్తితోనే సమాప్తమయ్యాయి. అంతేకాదు, నారాయణాచార్యులు ఈ యుగానికే కాదు రాబోయే యుగానికి మహాభక్త కవి. తను భక్తి సాహిత్యంలో తరించి పఠితులను తరింపజేశారు కనుక ఉత్తమగతులే పొంది ఉంటారు, సందేహం లేదు అంటారు తిరుమల రామచంద్ర గారు. మిత్రులారా, విన్నారుగా, ఇది ఈనాటి సాహిత్య సంచిక కార్యక్రమం, ప్రాచీన ఆధునికతల వారధి పుట్టపర్తి.
3: ప్రాచీన ఆధునికతల వారధి పుట్టపర్తి. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు వారిపై సాహిత్య సంచిక కార్యక్రమం విన్నారు. శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు నిర్వహణలో సహకారం శ్రీ తేతని దిలీప్ కుమార్ రెడ్డి. ఉదయ సమీరాలు వింటున్నారు.
4: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
3: పుష్పాంజలి వినాయక చవితి చిత్రం నుండి ఘంటసాల.

కథానాయిక మొల్ల చిత్రం నుండి పి సుశీల గానం విన్నారు, పుష్పాంజలి విన్నారు. సమాచారవాణి ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి నిష్ఠల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. సముద్రమంథన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం 10:00 విజయవాడ కేంద్రం నుండి రిలే. కార్మికుల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 12:40 జీవనశైలి మార్పుల్లో వచ్చే సమస్యలు, ఆహార నియమాల గురించి డాక్టర్ పివి సత్యనారాయణ గారి కార్డియోథరసిక్ సర్జన్ వారితోటి తేతలు దిలీప్ కుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఉంటుంది.

సాయం సమీరం 6:30. రెండవ అంశము వికాసం శీర్షికను ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు ఈ సాయంత్రం 6:30. 7:15 పల్లెసీమలు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో భూ సంరక్షణ, ఎరువుల వినియోగం. శ్రీకాకుళం నైరా నేల పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ జె జగన్నాథం గారిచ్చే సమాచారం ఉంటుంది. సమాచారవాణి విశేషాలు విన్నారు, ఉదయ సమీరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8:00 వస్తుంది. కొంచెంసేపట్లో సమాచార్ ప్రభా హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ సునీల్.
1: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో మంత్రుల పర్యటన అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల కార్మికులకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించేందుకు కృష్ణాజిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు వైద్య సేవలను అందించేందుకు 13 రకాల స్పెషాలిటీ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. చిలకలపూడి పాండురంగ హైస్కూల్ నందు, పెడన మండలం బట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పైలట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ విద్యాలక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందస్తు ప్రణాళికతో చదివితే ఆశించిన ఫలితాలు సాధించగలరని తెలిపారు. విద్యార్థులు యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు. పెడన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పెడన కార్యక్రమాన్ని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా పరిశుభ్రత, క్రమశిక్షణ విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. పాఠశాలలో అభివృద్ది కోసం మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు చేయడానికి 3 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ప్రారంభించిందని తెలిపారు. విద్యార్థులు తమ చదువును మెరుగుపరుచుకోవడానికి అవసరమైన పాఠ్యపుస్తకాలను అందించడంతో పాటుగా ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా నుండి తొలగిపోకుండా జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా వ్యాప్తంగా 14 మంది అధికారుల బృందంతో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కృష్ణాజిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్సెట్టి పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కానూరు గ్రామంలో సుజాత బ్లూమ్స్ సంస్థలో 18 సంవత్సరాలు నిండిన యువతకు జ్యూట్ బ్యాగులు తయారు చేసే శిక్షణ కార్యక్రమాన్ని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరినాథ్, సుజాత బ్లూమ్స్ కరెస్పాండెంట్ డాక్టర్ అనుషా ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జ్యూట్ బ్యాగుల తయారీ ప్రారంభించి డిఆర్డీఏ వెలుగు సంస్థల ద్వారా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోందని డిఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తెలిపారు. శిక్షణ పొందిన యువతను ప్రోత్సహించడానికి బ్యాంక్ లింకేజీ స్కీముల ద్వారా రుణాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా జిల్లా పరిషత్ ఆస్తులను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన అభివృద్ది కార్యక్రమాలలో స్థానిక సంస్థల సభ్యులు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో ఇంకుడు గుంతలు, చెరువులు ఏర్పాటు చేయాలని, గ్రామాలలో త్రాగునీటి సమస్య ఎక్కడా లేకుండా సంతృప్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా కల్పించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 1 కోటి 20 లక్షల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. గూడూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ పంటల ప్రదర్శన క్షేత్రాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. తక్కువ వర్షపాతమున్న పరిస్థితుల్లో పెసర, మినుములు వంటి పంటల సాగుపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా ఎరువులను అన్ని మార్కెట్ యార్డుల ద్వారా సకాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీలతో అందిస్తున్నామని తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారులతో కలిసి నిమ్మకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి నిమ్మకూరు గ్రామ ప్రజలతో కలిసి 1500 మొక్కలను గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ నాటారు. ఇప్పటి వరకు కృష్ణాజిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణాజిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం.

డాక్టర్ శ్రీమతి నిష్ఠల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు. డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. ముందుగా వరాళి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి శేషాచల నాయకం, తాళం రూపకం.

కార్యక్రమంలో కడపటి అంశం బేహాగ్రాగంలో స్వాతి తిరునాళ్ కీర్తన స్మరజనక శుభచరిత తాళం మిశ్రచాపు.

0: డాక్టర్ శ్రీమతి నిష్ఠల కృష్ణవేణి గారి వీణావాదనం మీరు ఇంతవరకు విన్నారు. డాక్టర్ వంకాయల వెంకట రమణమూర్తి గారు మృదంగం, కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ആകാശവാണി വിശാഖപട്ടണം കേന്ദ്രം. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమానికి స్వరాహ్వానం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 27272444 27272888, కోడ్ 081.

0: హలో
1: సార్, నమస్తే సార్.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: సార్, నా పేరు రాజారెడ్డి. నేను కడప జిల్లా పొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి
1: సార్. కథానాయకుడు ఓల్డ్ ఎన్టీఆర్ గారు సార్, జయలలిత ఎన్టీఆర్ గారు. సినిమా నుంచి వినబయ్య, రామయ్య, ఏమయ్య.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు పలక సత్యనారాయణ అండి.
0: చెప్పండి సత్యనారాయణ గారు.
1: సన్నాయి అప్పన్నాయి సినిమాలోని సన్నాయి రాగానికి చిన్నారి నాట్యానికి

0: ഹലോ,
1: നമസ്കാരമുണ്ട്
0: നമസ്കാരം.
1: സാർ. മാക്കു ശ്രീവാരം മാവൂർ സിനിമ നുണ്ടി പോലെ പോലെ പാട്ട് കാൾ സാർ.
0: തപ്പക്കുണ്ട്.
1: നമസ്കാരമുണ്ട്.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: హలో.
1: గవర్నమెంట్
0: హలో, ఏ సినిమా, ఏ పాట అండి?
1: ఆఫ్ సింబల్ ఆఫ్ ఆర్ట్స్
0: మీ
1: కావాలండి.
0: పేరు?
1: నా పేరు తెలిసారు పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు భూముల అప్పారావు సార్. బొబ్బిలి నుంచి
0: చెప్పండి.
1: మాట్లాడుతున్నాను, జూబ్లీ రోడ్. సిపాయి చెన్నైలో పండగ వచ్చింది, పిల్లలకు
0: పడవ
1: కావాలి.
0: వచ్చిందే పిల్ల.
1: అవును సార్, అది కావాలి సార్.

0: హలో,
1: హలో, నమస్తే సార్. చర్మయ్య గారు,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: అంచుకోట సినిమా నుంచి సుశీలా బృందం పాడారండి.
0: సినిమా కంచుకోట? ఏం పాట? ఏం పాట?
1: కంచుకోటలోనే నీ పుట్టినరోజు, నీ లోపల పండిన రోజు.

0: హలో,
1: హలో, నమస్తే సార్. నేను అనకాపల్లి నుంచి బైర ప్రసాద్ మాట్లాడుతున్నాను
0: నమస్కారం. చెప్పండి.
1: సార్. ప్రేమ మందిర్ నుంచి ఇదే ప్రేమ మందిర్ అనే పాట కావాలండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం. చెప్పండి, మీ పేరు?
1: మేము వనస్థలిపురం అండి,
0: వనస్థలి.
1: వనస్థలిపురం హైదరాబాద్. బాలాజీ మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి బాలాజీ గారు, ఏ సినిమా?
1: నిర్దోషి మురళీమోహన్ నటించిన సినిమా ఉందా సార్?
0: నిర్దోష్. నిర్దోషి సినిమాలు రెండు ఉన్నాయి మనకి.
1: ఆ రెండు 80లో వచ్చింది సార్. 80 చేంజ్లో, 1980 చేంజ్లో వచ్చింది.
0: ఆహా, అందులో ఏం పాట?

0: కొంట చెల్లికి పెళ్ళంట, కోతి బావ మొగుడంట.
1: కొంట చెల్లికి పెళ్ళా?
0: అవును సార్, చాలా.
1: అవట్లేదండి, అదే లేదండి.
0: అందులో శ్రావణ మేఘం తీరని గంగం సార్.
1: సుకుసుక్కు సుతారి సింగారి చెక్కుముఖి ఈ పాటలు ఉన్నాయండి.
0: శ్రావణ మేఘం.
1: నిర్దోషి మూడు మూడు రకాల నిర్దోషులు. మీకు కావాల్సింది కొంటే చెల్లికి పెళ్ళంట.
0: అవును సార్.
1: సరే చేసేద్దాం.
0: ఓకే.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
9: హలో,
10: నమస్తే సార్.
9: నమస్కారం అండి. సినిమా
10: ఆత్మబలం సినిమా అండి. ఆత్మబలం,
9: ఆత్మబలం. మీ పేరు, మీ పేరు?
10: నా పేరు భైరవమూర్తి సాధు అండి.
9: ఓహో, ఏం పాట కావాలి ఆత్మబలం?
10: చిన్నక్కులు పడుతూ ఉంటే ఆత్మబలం.
9: అలాగేనండి, తప్పకుండా.
10: థ్యాంక్ యూ సార్.

పాటల పల్లకి వింటున్నారు. మళ్ళీ పల్లకిలో పాటల్ని కలుసుకోవడానికి సమయం. ఇదే ప్రసారంలో 10:15 2727244 నెంబర్కి కానీ 2727288 నెంబర్కి కానీ డైల్ చేసి కావలసిన పాట అడగచ్చు. డైల్ చేయడానికి జోడించండి 0891 కోడ్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 వస్తోంది. ప్రకటించిన విషయం వెంటనే విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: మంధన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఇంధనం ఒక కీలకమైన ఆధారం. గృహ అవసరాల నుంచి వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, రక్షణ రంగం వరకు ప్రతి రంగం ఇంధన సరఫరాపై ఆధారపడి ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇంధన డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచుకోవడం జాతీయ ప్రాధాన్యతగా మారింది. ఈ నేపథ్యంలో ముడిచమురు, సహజవాయువు కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర గర్భంలో ఉన్న చమురు, గ్యాస్ నిల్వలను వెలికితీసేందుకు జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంధన్ పథకంకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం సుమారు 84,000 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని కేటాయించనున్నారు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: ఎక్స్ప్లోరేషన్ కే లియే ఔర్ ఉస్కే బాద్ మే ప్రొడక్షన్ కే లియే బహుత్ ఏక్ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ బనాయా గయా హై జిస్కా నామ్ హై సముద్ర మంథన్. ఇస్కే దో కంపోనెంట్ హై బడే, ఏక్ హై డేటా అక్విజిషన్, సీజ్మిక్ డేటా అక్విజిషన్. సముద్ర మే సీ బెడ్ కే నీచే కహాన్ పర్ ఆయిల్ మిల్

0: की संभावना ज्यादा है या गैस मिलने की संभावना ज्यादा है, उसकी कुछ टेक्नोलॉजीज हैं, सीज़मिक टेक्नोलॉजीज हैं मोस्टली, उससे एक बार हमारे पास प्रॉपर जब डेटा आ जाए तो एक्सप्लोरेशन का प्लान ठीक से तैयार किया जा सकता है. और वंस द एक्सप्लोरेशन प्लान इज प्रिपेयर्ड, देन यू कैन स्टार्ट ड्रिलिंग द होल्स एंड देन यू गेट द एक्चुअल डेटा वेदर देर इज ऑयल और गैस अवेलेबल इन दैट पर्टिकुलर पॉइंट और नॉट.
1: సముద్ర మంథన్ పథకం ద్వారా భారత తీర ప్రాంతాల సమీపంలోని లోతైన సముద్ర, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లో చమురు మరియు సహజవాయు వనరులను అన్వేషించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ప్రస్తుతం తన చమురు అవసరాల్లో కొంత భాగాన్ని దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచడం ద్వారా స్వయం సమృద్ధి సాధించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సముద్ర గర్భంలో ఉన్న సహజ వనరులను గుర్తించడం, భూకంప సర్వేలు, అన్వేషణాత్మక బావుల తవ్వకం, సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఇది భారతదేశ ఇంధన భద్రతను పెంచడమే కాకుండా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సముద్ర మంథన్ పథకం ద్వారా దేశంలో చమురు, సహజవాయువు ఉత్పత్తి పెరగడంతో పాటు ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థలు, దేశీయ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అయితే లోతైన సముద్ర అన్వేషణకు అధిక ఖర్చు, ఆధునిక సాంకేతికత అవసరాలు, సముద్ర పర్యావరణ పరిరక్షణ వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఈ పథకాన్ని అమలు చేయడం చాలా ముఖ్యమైన అంశం. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మొదటి దశలో ఈ పథకానికి 84,84 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి కేటాయించారు. భారతదేశ విస్తారమైన సముద్ర ప్రాంతాల్లో దాగి ఉన్న హైడ్రోకార్బన్ వనరులను గుర్తించడం, వాటి అన్వేషణను వేగవంతం చేయడం, దేశీయ చమురు, సహజవాయువు ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ MMTOE కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరులను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
0: సముద్ర మంథన్ భారత్ మే ఆయిల్ అండ్ గ్యాస్ కే ఎక్స్ప్లోరేషన్ ఆర్ ప్రొడక్షన్ కా ప్రోగ్రామ్ హై 4,000 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్ హై. ఇస్కే దో కంపోనెంట్ హై బడే, తో పహలా కంపోనెంట్ హై ఆఫ్షోర్ సీజ్మిక్ డేటా అక్విజిషన్ 28,000 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్ హై. దూసరా కంపోనెంట్ హై యాక్సిలరేటెడ్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్, యే 43,200 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్.
1: భారతదేశం ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో 3వ స్థానంలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ చమురు, సహజవాయువు అవసరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ ఇంధన అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారా తీరుతున్నాయి. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 144 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 13 లక్షల కోట్లు విలువైన చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల మార్పులు, ప్రపంచ రాజకీయ పరిణామాలు దేశ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించడం, విదేశీ మారక నిల్వలను ఆదా చేయడం అత్యంత అవసరంగా మారింది. హైడ్రోకార్బన్లు భారతదేశ ఇంధన వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. హైడ్రోజన్ కార్బన్ మూలకాలతో ఏర్పడే ఈ సేంద్రీయ సమ్మేళనాలు భూమి లోపల మాత్రమే కాకుండా సముద్రపు అడుగు భాగాల్లో కూడా లభిస్తాయి. ముడి చమురు, సహజవాయువు ప్రధాన హైడ్రోకార్బన్ వనరులు. వీటి ఆధారంగా పెట్రోల్, డీజిల్, ద్రవీకరించిన పెట్రోలియం వాయువు ఎల్పీజీ, పెట్రోకెమికల్స్, ఎరువులు, అనేక పారిశ్రామిక ఉత్పత్తులు తయారవుతాయి. అందువల్ల హైడ్రోకార్బన్ రంగం కేవలం ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా దేశ పారిశ్రామిక అభివృద్ధికి కూడా పునాది వేస్తుంది. భారతదేశ సముద్ర ప్రాంతాల్లోని వివిధ బేసిన్లలో భారీ స్థాయిలో చమురు, సహజవాయువు నిల్వల అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉన్న అగాధ జలాలు అత్యంత అగాధ జలాల బేసిన్లు భవిష్యత్ ఇంధన వనరులుగా పరిగణించబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీటిలోతు 3,000 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మొత్తం 5,600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరుల సామర్థ్యం ఉందని అంచనా. కావేరి, మహానది, అండమాన్ బేసిన్లలో ఇటీవల గుర్తించిన కొత్త అవకాశాలు భారత సముద్ర తీర రంగ సామర్థ్యాన్ని మరింత పెంచాయి.
2: समुद्र में सी बेड के नीचे कहाँ पर ऑयल मिलने की संभावना ज्यादा है या गैस मिलने की संभावना ज्यादा है, उसकी कुछ टेक्नोलॉजीज हैं, सीज़मिक टेक्नोलॉजीज हैं मोस्टली. उससे एक बार हमारे पास प्रॉपर जब डेटा आ जाए तो एक्सप्लोरेशन का प्लान ठीक से तैयार किया जा सकता है. और वंस द एक्सप्लोरेशन प्लान इज प्रिपेयर्ड, देन यू कैन स्टार्ट ड्रिलिंग द होल्स एंड then you get the actual data whether there is oil or gas available in that particular point or not. Aur ek baar exploration ready hota hai, then production program can start in a more scientific way.
1: Aithe సముద్రంలోని చమురు వాయువు అన్వేషణ సులభమైన ప్రక్రియ కాదు.

0: ఇది అధిక వ్యయం, ఆధునిక సాంకేతికత, ఎక్కువ సమయం అవసరమయ్యే రంగం. ఒక బేసిన్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావడానికి సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఒక డీప్ వాటర్ అన్వేషణ బావిని తవ్వడానికి సుమారు 125-150 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ భారీ పెట్టుబడుల కారణంగా పెట్టుబడిదారులకు ఆర్థిక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న చమురు వాయువు క్షేత్రాల్లో ప్రతి సంవత్సరం సహజంగా 6-7% ఉత్పత్తి తగ్గుదల జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు నిరంతర అన్వేషణ తప్పనిసరి. ఈ సవాళ్లను అధిగమించేందుకు సముద్ర మందన్ పథకం దోహదపడనుంది. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలను కూడా సముద్ర అన్వేషణలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు మొత్తం చమురు వాయువు విలువ శ్రేణిలో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో మొదటి ప్రధాన అంశంగా తీరప్రాంత భూకంప డేటా సేకరణ, ప్రాసెసింగ్, విశ్లేషణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి 28,534 కోట్లు కేటాయించారు. ఇందులో బేసిన్ స్థాయి కవరేజ్ కోసం 2D భూకంప సంబంధిత సమాచారం సేకరణకు 12,000 కోట్లు, 3D భూకంప సంబంధిత సమాచారం ఇతర ఆధునిక సాంకేతిక పద్ధతులకు 12,534 కోట్లు, జాతీయ డేటా రిపాజిటరీలో ఉన్న పాత డేటాను పునః ప్రాసెసింగ్ చేయడం, కృత్రిమ మేధస్సు AI ఆధారిత విశ్లేషణకు 4,000 కోట్లు కేటాయించారు. ఆధునిక డేటా విశ్లేషణ ద్వారా కొత్తగా చమురు, సహజవాయువు అవకాశాలను వేగంగా గుర్తించవచ్చు. రెండవ ప్రధాన అంశంగా లోతైన, అత్యంత లోతైన సముద్రాల అన్వేషణను వేగవంతం చేయడానికి 43,200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 60 లోతైన, అత్యంత లోతైన సముద్ర బావుల తవ్వకం చేపట్టనున్నారు. అర్హత కలిగిన డ్రిల్లింగ్ ఖర్చుల్లో గరిష్టంగా 50% వరకు లేదా ఒక్కో బావికి 675 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా కొత్త నిల్వలను గుర్తించడం, సముద్ర వనరులను సమర్థవంతంగా వినియోగించడం సాధ్యమవుతుంది. మూడవ అంశంగా ఉమ్మడి సముద్ర తీర మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలను కేటాయించారు. మహానది, కచ్ వంటి బేసిన్లలో కొన్ని చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కొరత కారణంగా అవి పూర్తిస్థాయిలో ఉత్పత్తిలోకి రాలేదు. ఉమ్మడి ఉత్పత్తి, రవాణా సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాజెక్టు ఖర్చులను తగ్గించి వినియోగంలో లేని నిల్వలను ఉత్పత్తిలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: భారత్ మే జిత్నీ ఆయిల్ ఆర్ గ్యాస్ కి డిమాండ్ బడ్ రహీ హై ఉస్కే హిసాబ్ సే యే స్కీమ్ ఔర్ యే ప్రోగ్రామ్ బహుత్ బడా ఏక్ గేమ్ చేంజర్ హోగా ఔర్ నయా మైల్ స్టోన్ హోగా భారత్ కి బహుత్ సారా ఫారెన్ ఎక్స్చేంజ్ ఇస్సే బచేగా. ఫారెన్ ఎక్స్చేంజ్ బచానే కే లియే దో తరీకే ఉపాయ్ కియే జా రహే హై, ఆప్ సబ్ జాంతే హై. పెహలా అప్నా ఖుద్ కా ఆయిల్ అండ్ గ్యాస్ కా ప్రొడక్షన్ బడానా, దూసరా దేశ్ కే ట్రాన్స్పోర్టేషన్ కో బహుత్ మేజర్లీ ఎలక్ట్రిఫికేషన్ కి తరఫ్ లే జానా. रेलवे का जैसे 99.6% ब्रॉडगेज नेटवर्क इलेक्ट्रीफाई हो गया है तो उससे बहुत सारा ऑयल या डीजल का कंजम्पशन बचा है. वैसे ही हाईवे में, रोड सेक्टर में बहुत इलेक्ट्रिक व्हीकल्स तेजी से आगे बढ़ रहे हैं तो उससे भी ऑयल एंड गैस का में कंजम्पशन कम होता है. ओवरऑल एक कॉम्प्रिहेंसिव अप्रोच लगाई जा रही है जिससे कि भारत के फॉरेन एक्सचेंज को बचाया जा सके.
0: నాలుగవ అంశంగా చమురు, వాయువు తయారీ సేవల జోన్ అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం అన్వేషణ రంగంలో ఉపయోగించే అనేక పరికరాలు, సేవల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ జోన్ ద్వారా పరికరాల తయారీ, మరమ్మత్తులు, నిల్వ సదుపాయాలు, ఇంజనీరింగ్ సేవలు, ఇతర సహాయక రంగాల్లో దేశీయ సామర్థ్యాలను పెంచనున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు మరింత బలాన్ని ఇస్తుంది. అదనంగా 350 కోట్లు పర్యవేక్షణ, డిజిటల్ కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధి, అవగాహన ప్రచార కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. మొత్తం మీద ఈ పథకం కేవలం సముద్ర అన్వేషణ కార్యక్రమం మాత్రమే కాకుండా సాంకేతికత, పరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి పెట్టుబడులను కలిపే సమగ్ర ఇంధన మిషన్గా పనిచేయనుంది. సముద్ర మందన్ పథకం ద్వారా భారతదేశం మొత్తం హైడ్రోకార్బన్ వనరులు ప్రస్తుత 1.6 బిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ టీఓఈ నుంచి 2.2 బిలియన్ టీఓఈ వరకు పెరిగే అవకాశముంది. దేశీయ చమురు మరియు వాయువు ఉత్పత్తిని ప్రస్తుత 62 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ MMTOE నుంచి 80 MMTOE వరకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా అదనంగా 10-15 MMTOE వరకు ఉత్పత్తి పెరుగుదల, అనుకూల పరిస్థితుల్లో 20 MMTOE వరకు పెరుగుదల సాధ్యమవుతుంది. దేశీయ ఉత్పత్తి పెరగడం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గి ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 కోట్ల వరకు దిగుమతి వ్యయం తగ్గే అవకాశముంది. ఇది విదేశీ మారక నిల్వలను ఆదా చేయడంతో పాటు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. అదే సమయం

0: రంగంలో అన్వేషణ, ఉత్పత్తి, తయారీ, సేవారంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. సముద్ర మంథన్, జాతీయ సముద్రతీర అన్వేషణ పథకం భారతదేశ ఇంధన భద్రతకు ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. సముద్రాల్లో దాగి ఉన్న వనరులను శాస్త్రీయ సాంకేతికతతో వినియోగించడం ద్వారా దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. 84,84 కోట్ల పెట్టుబడితో అమలు కానున్న ఈ పథకం భారతదేశాన్ని ఇంధన రంగంలో మరింత స్వయం సమృద్ధి దిశగా తీసుకువెళ్లడంతో పాటు దేశీయ పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలు ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించనుందని చెప్పవచ్చు. సముద్ర మంథన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 0891-2727-244, అలాగే 0891-2727-288.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు జగన్నాబాబు అమ్మా.
0: ఏ సినిమా, ఏ పాట? ఏ సినిమా అండి? పాట అండి.
1: పాట ఏ పాట పాడలేదు సార్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట మీకోసం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ప్రకాశరావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నానండి. ఏ సినిమా, ఏ పాట?
1: నాకు ప్రాణమిత్ర సినిమా నుంచి గుండె జల్లు మన్నది అందె గల్లు మన్నది పాట కావాలి మేడం.
0: తప్పకుండా వినండి.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: కులగోత్రాలు సినిమా నుంచి ఘంటసాల గారు, సుశీల గారు పాడారమ్మా ఓ వదిలే చిన్న చిన్నదాన పాట కావాలమ్మా.
0: తప్పకుండా వినండి.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి. ఏ సినిమాలో పాట?
1: మంగమ్మ గారు మనవడు విషత్రువునండి. గోదావరి నిన్ను చూసి గుసగుసలాడింది, ఆ పాట కావాలండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్రావుపేట, తుమ్మలపల్లి వారి వీధి.
0: ఏ సినిమాలో పాట
1: సోమన
0: వినాలనుకుంటున్నారు?
1: సుందరి చిత్రం నుంచి పిలువకరా.
0: ఓకేనండి, వినండి.

0: హలో,
1: హలో,
0: నేను నారాయణ రావు మాట్లాడుతున్నానండి, సింహాచలం నుంచి.
1: మీ పేరు?
0: ఆహత్ బాంధవ్ నారాయణ రావు అండి, సింహాచలం నుంచి మాట్లాడుతున్నాను. ఆహత్ బాంధవుల్లో ఔరా అమ్మచేల పాట కావాలండి.
1: తప్పకుండా వినండి.

0: హలో
1: హలో,
0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు ఆశీర్వాదం అండి. కాకినాడ జిల్లా గురుకుల నుండి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: హలో బ్రదర్ మూవీ నుండి కన్ను కొట్టరు బయటపడు ఈ పాట కావాలి మేడం.
0: తప్పకుండా వినండి.

0: ரத்தானம்.
1: హలో,
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు వెంకటరామమ్మ అనకాపల్లి.
1: ఏ సినిమాలో పాట?
2: ఇల్లార్కోన్ సినిమా నుంచి ఘంటసాల గారు సుశీల గారు పాడారమ్మా, అడిగిన దానికి చెప్పి రాడికి ప్రశ్నలు ఇస్తే ఆ పాట అయిందమ్మా.
1: తప్పకుండా వినండి.

0: చక్రవర్తి. భూతానికి నిపుణుడెవ్వడు
1: ధర్మజుడు.
0: తప్పు తప్పు శకుని. అన్నదమ్ముల పోరాటంలో సందు చూసుకుని కూల్చిందెవడు
1: భీముడు.
0: తప్పు తప్పు రాముడు.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? మహాపురుషుడు సినిమాలో బోండి కొట్టు బేరం వద్దనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా వినండి.

పొణికొట్టు బెరం వద్దు సందాళ్ళకి, బెట్టు తీసి కట్టిన పెట్టు సయ్యాటకి, నా సరసాళ్ళకి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆరాధన చిత్రం నుంచి మొహమ్మద్ రఫీ ఎస్ జానకి ఆలపించిన పాటను వింటారు. సంగీతం ఎస్ హనుమంతరావు.

లేత మనసులు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత రాముడు భీముడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటను వింటారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర.

ప్రేమ ఖైదీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర.

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు 12:10 మధుమంజరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: regulatory ecosystem more modern, predictable, and effective. Vice President C.P. Radhakrishnan has said that the spirit of Vande Mataram had inspired India's freedom struggle and continues to strengthen the nation's identity today. He said this while addressing the participants of Har Ghar Tiranga bike rally organized by the Culture Ministry, marking 150 years of the national song. The Vice President said that the words of Vande Mataram had ignited patriotism and united people across regions, languages, faiths and backgrounds. Union Science and Technology Minister Dr. Jitinder Singh has paid tribute to ISRO's first chairman, Dr. Vikram Sarabhai, on his birth anniversary today. In a social media post, Dr. Singh described Mr. Sarabhai as one of the founding fathers of India's space program. In Himachal Pradesh, four people were killed in an accident while nine others were injured after a Bolero pickup vehicle fell into a deep gorge at Gatlong in Sirmaur district. The condition of two of the injured is reported to be critical. The injured have been referred to the medical college in Nahan for treatment. The police are currently investigating the matter. Benchmark domestic equity indices were trading around 0.7% lower in the forenoon session today. The Sensex shed 555 points to 77,599, while the Nifty dropped 177 points to 24,295 when reports last came in. Indian Grandmaster R. Pragananda defeated Javakir Sindrov in a second round match of the Sinkfield Cup in St. Louis, United States. In his first victory in the tournament, which is the penultimate event of the Grand Chess Tour. And that is the end of this news bulletin.
1: Akashvani, Vishakhapatnam Kendram.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు.

ఘర్షణ చిత్రం నుంచి శాలిని సింగ్ టిప్పు పాడిన పాటను విన్నారు. సంగీతం హరీష్ జయరాజ్. తర్వాత సంతోషం చిత్రం నుంచి రాజేష్ ఉష పాడిన పాటను వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో యువత మహాత్ముల జీవితాల నుంచి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 33 గజ అభయారణ్యాల ద్వారా ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2 రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ను విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అసాధారణ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను ఈ ఆత్మకథలో పొందుపరిచారు. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజా జీవితం, భారత 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఆయన ప్రయాణాన్ని, ప్రజాసేవను తీర్చిదిద్దిన విలువలు, అనుభవాలు, పరిస్థితులపైన ఈ పుస్తకం చక్కటి అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ మార్గదర్శకత్వం తనకెంతో పెద్ద బలంగా నిలిచిందని అన్నారు. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ఆయన జీవితం, వ్యక్తిత్వం, ఆయన దేశానికి చేసిన సేవల గురించి తెలియచేయడమే కాకుండా భారతీయ ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఒక గొప్ప వారసత్వంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: హమే భవిష్య మే కోవింద్ జీ జైసే అనేకో యువా చాహియే జో పరేషానియో సే పరాస్త నా హో జో ముష్కిలో సే మాయూస్ నా హో బల్కి అప్నీ మెహనత్ సే హర్ మంజిల్ కో ఆసాన్ బనానే కా హౌసలా రఖే ఇసీ బదలావ్ సే సశక్త భారత్ కే నిర్మాణ కా సంకల్ప పూరా హోగా యహీ సే ఆత్మనిర్భర్ ఔర్ వికసిత్ భారత్ కా రాస్తా బనేగా.
1: రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించి ఆయన సొంత పదాల్లో తెలుసుకోవాలని, ఆయన రచనలు, అనుభవాలను చదవాలని ప్రధానమంత్రి యువతరానికి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహానుభావులు భారత పునర్నిర్మాణానికి కలలుగన్నారని, అత్యంత పేదలు, అణగారిన వర్గాల వారు కూడా అత్యున్నత స్థానాలు అధిరోహించే అవకాశం లభించే భారతదేశం కావాలని ఆకాంక్షించారని ప్రధానమంత్రి చెప్పారు. రామ్నాథ్ కోవింద్ వంటి ప్రముఖులు తమ కష్టపడే తత్వంతో, సామర్థ్యాలతో తమ జీవితాలను మార్చుకోవడమే కాకుండా

0: శతాబ్దాల నాటి కళలను ఆదర్శాలను వాస్తవ రూపంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించారని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయాలు కేవలం అధికారం పొందే సాధనం కాదని, దేశానికి సేవ చేసేందుకు ఒక అవకాశమని అన్నారు. విద్య అనేది అంతులేని అవకాశాలకు తలుపులు తెరుస్తుందని, జీవితంలో కొత్త దిశలను అవకాశాలను అందిస్తుందని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు పోలీసు చర్య ఆరోపణలు, అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకల ఆరోపణలతో నిరసన నిర్వహించారు. దేశం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని సభలో ఓం బిర్లా తెలియజేశారు. విద్య, విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అనేక రంగాల్లో దేశ యువజనులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. దేశ యువత సామర్థ్యాల కారణంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని స్పీకర్ చెప్పారు.
1: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विशेष स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है. देश का युवा भी चाहता है कि उनके विषयों पर चर्चा हो.
0: దేశ యువత తమకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగాలని కోరుకుంటున్నారని ఆయన సభ్యులకు చెప్పారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. విధానాలు, అభిప్రాయాల విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశ ప్రజలు పార్లమెంటు పనిచేయడం చూడాలని అనుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. పార్లమెంటు గౌరవాన్ని భంగపరచవద్దని, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభను అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ పదే పదే కోరినప్పటికీ సభ్యులు గందరగోళం కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై రాజ్యసభలో కూడా గందరగోళం చెలరేగి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, రక్షణ, రవాణా, పర్యాటక, సంస్కృతి, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆహార ప్రాసెసింగ్, బొగ్గు గనులు, ఉక్కు శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. అయితే సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవ వైవిధ్యంతో వాతావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇస్తూ, ప్రపంచంలోని ఏనుగుల్లో దాదాపు 60% భారత్లోనే ఉన్నాయని, దీనివల్ల భారత్ ఏనుగుల పర్యావరణ వారసత్వానికి సజీవ చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. భారత్లో భూమిపై అత్యంత సుసంపన్నమైన వైవిధ్యమైన భూభాగాలు ఉన్నాయని కీర్తివర్ధన్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కీలకమైన ఆవాసాలను పరిరక్షించేందుకు, ఏనుగులు వలస వెళ్లే మార్గాలను సంరక్షించేందుకు దేశంలో 14 రాష్ట్రాల్లో 33 ఏనుగుల అభయారణ్యాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఆసియా ఏనుగులు అత్యంత గంభీరమైన సౌందర్యాన్ని కలిగి ఉండడంతో పాటు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. పర్యావరణ ఇంజనీర్లుగా ఏనుగులు పనిచేస్తాయని మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా, భారత్లో ఏనుగులు మానవుల భాగస్వామ్యం భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అధునాతన పర్యవేక్షణ ద్వారా మానవులకు ఏనుగులకు మధ్య సంఘర్షణను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శాస్త్రీయంగా రూపొందించిన 150 ఏనుగు కారిడార్లు ఏర్పాటు చేశామని భూపేందర్ యాదవ్ తెలియజేశారు. భారత అంతరిక్ష పితామహుడు ఇస్రో తొలి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఒక సాధారణమైన శాస్త్రీయ వ్యవస్థలో పనిచేసిన విక్రమ్ సారాభాయ్ ఆనాడుగన్న కళలు ఈనాడు అద్భుత విజయాలుగా సాకారమై ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని వ్యాప్తి చేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర పోరాటానికి వందే మాతరం స్ఫూర్తినిచ్చిందని, నేటికి దేశ గుర్తింపును బలోపేతం చేస్తూనే ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వీర సావర్కర్, నేతాజీ

0: సుభాష్ చంద్రబోస్ తిరుపూర్ కుమారన్ వంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి ధైర్యం వందే మాతరం స్ఫూర్తిని సజీవంగా ఉంచిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో చిరాగ్ నగర్ గౌసియాచాల్ వద్ద భారీ వర్షం కారణంగా ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 6 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ దళం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంబులెన్సులతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్లోని వరద బాధితుల కుటుంబాల కోసం కేటాయించిన 1,000 కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య వల్ల దేశంలో పేదరికం మరింతగా పెరుగుతుందని, బలహీన కుటుంబాలకు విపత్తు ముప్పును పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించారు. గ్రాండ్ చెస్ టూరాఖరి పోటీ అయిన ఈ టోర్నమెంట్లో ప్రజ్ఞానందకు ఇది మొదటి విజయం. గేమ్ ప్రారంభం నుంచే ప్రజ్ఞానంద పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ పోటీలో 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. విశేషాలు మరొకసారి. దేశంలో యువత మహాత్ముల జీవితాల గురించి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో జీవన శైలి మార్పులలో వచ్చే సమస్యలు, ఆహార నియమాలు ఈ అంశంపై కార్డియోథొరాసిస్ సర్జన్ డాక్టర్ పివి సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జీవనశైలి వల్ల వచ్చే స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండడానికి, ఒకవేళ ఆల్రెడీ ఈ వ్యాధులు వచ్చిన వారు వాటిని అదుపు చేసుకోవడానికి ఒక సరికొత్త ఆహార విధానాన్ని ప్రతిపాదించారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు. ఈయన కార్డియోథెరాసిక్ సర్జన్గా సేవలందిస్తూ ఇప్పటికీ 16,000కు పైగా గుండె సంబంధిత ఆపరేషన్స్ విజయవంతంగా చేశారు. డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఈరోజు మన స్టూడియోకు వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం ద్వారా ఆకాశవాణి శ్రోతలకు జీవనశైలి వలన వచ్చే జబ్బులు, సరి అయిన ఆహార విధానంతో వాటి నివారణ అన్న అంశంపై అత్యంత అమూల్యమైన సమాచారం అందించనున్నారు. అలాగే ఈయన ప్రతిపాదించిన నూతన ఆహార విధానం ఏమిటి, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పివి సత్యనారాయణ గారు.
2: నమస్కారం దిలీప్ గారు. ముందుగా ఆకాశవాణి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. చాలా కాలం నుంచి మనం చూస్తూ వస్తున్నాం, ఎప్పుడూ లేనంత విధంగా ఈ రోజుల్లో గుండె జబ్బులు రావడం, అలాగే స్థూలకాయం పెరగడం, అలాగే మధుమేహం, డయాబెటీస్ పెరగడం, ఈ మధ్య ఇంకా ఎక్కువ చూస్తుంది ఏంటంటే ఎప్పుడు అరుదుగా వినేటువంటి క్యాన్సర్ లాంటి జబ్బులు, అతి సామాన్యంగా అతి ఎక్కువ మందిలో ఇది క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి శాస్త్రోక్తంగా జరిగినటువంటి రీసెర్చ్ అంతా చూసినట్లయితే ఇవే కాకుండా ఈ 4 జబ్బులే కాకుండా ఇంకా 60 రకాల జబ్బులతో కూడిన ఒక వ్యాధిగ్రస్తిని గుర్తించారు శాస్త్రకారులు. దాని పేరు మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఆ మెటబాలిక్ సిండ్రోమ్లోనే ఈ జబ్బులన్నిటికీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్క మెటబాలిక్ సిండ్రోమ్ని కనుక అర్థం చేసుకుని దాని కనుక పరిమితిలో ఉంచుకోగలిగితే ఈ జబ్బులకు అన్నింటికి కూడా పరిష్కార మార్గం దొరికే అవకాశం ఎంతైనా ఉంటుంది. అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే

0: ఎవరికి ఉంటుంది అన్నది ముందు తెలుసుకోవాలంటే మనకి ఈ ఎవరికైనా కానీ స్థూలకాయం ఉండి, అలాగే మధుమేహం ఉండి, అలాగే లిపిడ్ ప్రొఫైల్స్ అంటారు వాళ్ళకు ఉన్నటువంటి కొవ్వు సాంద్రత, రక్తంలో ఉన్నటువంటి కొవ్వు సాంద్రత అన్నిటిని తెలుసుకుని వాటిలో కనుక దుష్ఫలితాల వైపు ఉన్నట్టయితే అది ఈ విధంగా, అలాగే బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే, బీపీ అంటాం మనం మామూలు సాధారణ భాషలో, బీపీ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఈ ఐదుట్లో ఏ మూడు ఉన్నా కానీ మెటబాలిక్ సిండ్రోమ్గా గుర్తించాలి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోను శరీరంలో మనం ఎప్పుడైతే పిండి పదార్థాలు తింటామో ఆ పిండి పదార్థాలు తిన్న వెంటనే ఈ ఇన్సులిన్ హార్మోను బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ద్వారా సెక్రీట్ అవుతూ ఉంటుంది. దానికి ముఖ్యమైన పనులు ఏంటంటే ఇన్సులిన్ ఎందుకు వస్తుందంటే శరీరంలోకి, అది మనం తీసుకున్నటువంటి ఈ పిండి పదార్థాలు అన్నింటిలో ఉన్నటి ఎనర్జీని గ్లూకోజ్గా ఉంటుంది, అది ఆ గ్లూకోజ్గా మార్చి ఆ గ్లూకోజ్ని ప్రతి జీవకణంలోకి చొప్పించేట్టుగా చేస్తుంది. అది అలాగని జరిగినట్టయితే గ్లూకోజ్ కన జీవకణంలో వెళ్ళినప్పుడు అప్పుడు ఆ జీవకణం దీని యొక్క శక్తిని పూర్తిగా దాన్ని వాడుకునే శక్తి వస్తుంది. అలాగే ఈ ఇన్సులిన్ అనే ఈ హార్మోన్ ప్రభావం వల్ల బాడీలో ఉన్నటువంటి కొవ్వు పదార్థం కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇది ఒక శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలను కూడా పెంచి పోషించే అవకాశం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్సులిన్ యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకుని ఒక శక్తికి ఉపయోగించుకునేటువంటి పదార్థాలను వాడుకుంటూ ఈ కొవ్వు పదార్థాలని, ఈ ఊబకాయం కలిగజేసేటువంటి పదార్థాలను తగ్గించుకున్నట్టయితే చాలా మట్టుకి జబ్బులు, ముఖ్యంగా ఈ మధుమేహం లాంటివి, గుండెపోటు లాంటివి, క్యాన్సర్ లాంటివి అదుపులో ఉంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి వలన వచ్చే వ్యాధులు అంటే మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ వంటివి విపరీతంగా పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కువ ఆహారం తీసుకొని తక్కువ క్యాలరీలను ఖర్చు చేయడం వలన ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజం?
0: పురాతన కాలంతో కంపేర్డ్గా చూస్తే ఈ అధునాతనమైన కాలంలో ఎక్కువ మంది ప్రజలు అందుబాటులోకి వచ్చిన ఆహార పదార్థాలని విరివిగా తీసుకుంటూ ఈ ఇండస్ట్రియలైజ్డ్ వరల్డ్లో, అంటే మనకి అంతపూర్వం దాకా శారీరక శ్రమ అనేది ఒక భాగంగా ఉండేది, అటువంటి శారీరక శ్రమని పూర్తిగా దూరం పెట్టుకుని మనం తీసుకునే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ శ్రమశక్తిని బాగా తగ్గించేటువంటి సాధనాలు, ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, స్కూటరు, సైకిలు, అలాగే కారు, బస్సు, రైలు, విమానం, వీటన్నింటిని కూడా ఎక్కువ వినియోగించుకుంటున్నాం. అంతపూర్వం ఇంట్లో ఉండి స్త్రీలందరూ కూడాను వాళ్ళు వండించుకునేటువంటి కొన్ని పదార్థాలు ఉండే, వాటిని దంచుకునేవాళ్ళు, అలాగే బట్టలు ఉతుక్కునేవారు, అలాగే ఇల్లంతా క్లీన్ చేయడానికి చీపురుతో చేసుకోవడం ఇటువంటి పనులను చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన కాలంలో ఏమైంది, మనం చేస్తున్నవి దంచుకునే పద్ధతే పూర్తిగా పోయింది. అది ఏదో రెడీమేడ్గా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ని ఇంటికి తెచ్చుకుంటున్నాం. ఏదో కొద్దో గొప్ప ఏమైనా రుబ్బుకోవడం అనేటువంటి ఏమైనా అవసరాలు వచ్చినప్పుడు కూడా మనం మిక్సీలు వాడుతున్నాం. అలాగే అంతపూర్వం దాకా మనం బట్టలవి ఉతుక్కునేవాళ్ళం చేతితోటి, అటువంటి అవకాశం కూడా లేకుండా ఈ రోజున వాషింగ్ మిషన్లు వాడుతున్నాం. ఇలాగ శారీరకంగా మనం శ్రమించేటువంటి జీవన శైలిలో ఇమిడిపోయినటువంటి శారీరక శ్రమని మనం పూర్తిగా దూరంగా పెట్టాం. సో ఆ విధంగా మనం తీసుకునే ఆహారానికి మనం ఖర్చు పెట్టేటువంటి ఈ ఆహారపు యొక్క శక్తిని ఎక్కడా సంబంధం లేకుండా పోయింది. అలా కాకుండా ఇంతకుముందు ఆహారం జరిగేటువంటి విషయాల్లో మీరు చూసినట్లయితే పోషక పదార్థాల విలువ కొద్దిగా తక్కువగా ఉండేది. కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి పోషక పదార్థాల విలువ మీరు ఎక్కువ చూసినట్టయితే ప్రాసెస్డ్ ఫుడ్లో చిన్న తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ ఎక్కువ పోషక పదార్థాలు ఉండేవి, అంటే న్యూట్రియన్ డెన్సిటీ అంటాం దీన్ని. న్యూట్రియన్ డెన్సిటీ అంటే పోషక పదార్థాల విలువ ఎక్కువగా ఉండడం, అటువంటి పదార్థాలను ఎక్కువ తీసుకుంటున్నాం. ఆ విధంగా చూసినట్టే దీన్ని బట్టి మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే మీరు తీసుకునే ఆహారం తగ్గించడం కానీ లేకపోతే శ్రమించి మీరు శారీరక శ్రమను పెంచి ఆ తిన్న ఆహారం అంతా పూర్తిగా ఖర్చు పెట్టుకున్నట్టయితే ఇటువంటి బాధలు దూరంగా ఉంటారు అని చెబుతూ వచ్చారు 70 ఏళ్ళ నుంచి. కానీ ఇది కొంతవరకు నిజమే, కాదని అంటలేదు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం మనం శ్రమించేదానికన్నా ఖర్చు పెట్టేదానికన్నా ఎక్కువ ఉంటే అది నిల్వ ఉండిపోతుంది శరీరంలో. కానీ ఇంత పూర్వం దాకా లేనటువంటి ఒక అవగాహన కొత్తగా ఏమొచ్చిందంటే మనం తీసుకున్న ఏ ఆహార పదార్థమైన, ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఆహార పదార్థాలు 4 రకాలుగా విధించవచ్చు. దాంట్లో ముఖ్యమైన 3 పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. ఈ 3 కాకుండా ఇంకోటి మ్యాక్రో న్యూట్రియంట్ అంటారు, అది ఏంటంటే ఈ ఆల్కహాల్ ద్వారా వస్తుంది. ఆ 3లో ఏమున్నాయంటే పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. ముఖ్యంగా అందరం భారతదేశంలో పర్టికులర్లీ మన సౌత్ ఇండియాలో మనం పూర్తిగా ఇక మన ఆహార విధానాలు పరిశీలించినట్టయితే పొద్దున్న సాయం దాకా దాంట్లో ఎక్కువ శాతం పిండి పదార్థాలు ఉంటాయి, కొవ్వు పదార్థాలు కొద్ది తక్కువ ఉంటాయి. అలాగే మాంసకృతులు కూడా ఇంచుమించుగా తక్కువగానే చెప్పాలి. మనం మిగతా ప్రపంచ దేశాలతో చూసినట్టయితే భారతదేశంలో మనం వాడే మాంసకృతులు బాగా తక్కువ. ఎక్కువ మంది నాన్ వెజ్ తింటున్నాం అనుకుంటున్నారు, కానీ ఎక్కువ మంది జనాభాలో ఏదో వారానికి 1 రోజు 2 రోజులు తింటున్నారు. మిగతా అంతా కూడాను ఈ కూరగాయలతోటి, ముఖ్యంగా

0: ఎక్కువ శాతం ఉండేది అన్నం. అన్నం లేకపోతే రొట్టెలు, ఆ లేకపోతే ఇడ్లీ దోశ అయినటువంటివి. వీటన్నిటిలో కనుక మనం చూసినట్టయితే పొద్దున్నే టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా తీసుకునే పదార్థాలు అన్నింటిలోనూ మనం చూస్తున్నాం ఏంటంటే పిండి పదార్థాలు మాత్రమే. 80% దాకా పిండి పదార్థాలు తీసుకుంటున్నాం. 10-15% దాకా ప్రోటీన్స్ లాంటివి కొన్ని తీసుకుంటున్నాం. ఈ శాతం కొవ్వు పదార్థాలు మాత్రం బాగా తగ్గించేసి ఇప్పటిదాకా ఉన్నటువంటి అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే కొవ్వు పదార్థాలు తినడం వల్ల కొవ్వు పెరుగుతుంది. అందుకోసం భయపడి ఈవెన్ దోశలు కూడా ఏదో ఒక ప్యాన్లో కొత్తగా రకంగా వచ్చినటువంటి నాన్ స్టిక్ ప్యాన్లో నూనె లేకుండా మనం వండుకుని తింటూ గడుపుతూ వచ్చాం. కానీ ఈ పద్ధతి వల్ల అప్పుడు ఇది కనీసం ప్రపంచంలో 70 ఏళ్ల క్రితం ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా మన ముఖ్యోద్దేశం ఏంటంటే ఊబకాయం తగ్గించడం, మధుమేహం తగ్గించడం, గుండెపోటులు తగ్గించడం. ఈ ఆశయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఈ రోజు దాకా కూడా దాన్నే మనం పాటిస్తూ వచ్చాం. కానీ మన దురదృష్టవశాత్తు అలా తగ్గకుండా పోయి ఆ వాటి యొక్క శాతం జీవనశైలి ఉన్నటువంటి ఈ జబ్బులన్నీ కూడా ఏవైతే చెప్పాను నేను, అంటే స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సరు, ఇవే కాకుండా ఇంకా రకం కీళ్ళ నొప్పులు, జాయింట్ మార్పులు, ఇవన్నీ కూడా అవసరం వచ్చేటువంటి ఎన్నో రకాల జబ్బులు, స్త్రీలో అయితే పిసిఓడి అంటారు, ఇటువంటి జబ్బులు, ఇవన్నిటికీ కూడా కారణమైనటువంటిది ఈ పిండి పదార్థాలని ఈ మధ్య తెలుసుకున్నాం. సో ఈ పిండి పదార్థాలని తగు పాడల్లో మార్చి ఏ విధంగా మారిస్తే మనం ఈ జబ్బుల నుంచి దూరంగా ఉంటాం అన్నది తెలుసుకోవడానికి ఈ అవగాహన కోసమనే ఈ ప్రశంసలు.
1: అయితే మీరు పిండి పదార్థాలు తగ్గించి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది అని అంటున్నారు. అయితే మనం తీసుకునే ఆహారంలో ఏ ఏ పదార్థాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఏ ఏ పదార్థాల్లో ఈ క్రొవ్వులు ఎక్కువగా ఉంటాయి?
0: పిండి పదార్థాలను సర్వసాధారణంగా మనం రోజు ఎక్కువ శాతం తీసుకునేవి ఆహార ధాన్యాలు అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఈ రైసు, బియ్యం, గోధుమలు, వీట్, అలాగే జొన్నలు, రాగులు, ఇంకా కొత్త కొత్తగా ఈ మధ్య అంతకుముందు దాకా అలవాటు లేనివన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి, ఓట్సు, ఫ్లేక్స్, ఈ విధంగా కూడా మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. ఈ విధంగా వస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలే. కొన్నిట్లో కొంత పిండి పదార్థంతో పాటు కొన్ని పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి, అంటే ఫైబర్ అండ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంతే తప్పిస్తే బేసిక్గా ఇవన్నీ కూడా పిండి పదార్థాలు. వాటితో మనం తినేది రోజు అన్నం వండుకు తింటున్నాం, అన్నం కాకపోతే ఉప్మా తింటున్నాం, ఉప్మా కాకపోతే దోశలు తింటున్నాం, ఇడ్లీ తింటున్నాం, గారెలు తింటున్నాం, వడలు తింటున్నాం, పూరీ తింటున్నాం. వీటిలో కనుక మనం చూసినట్టయితే వీటన్నిటిలో కూడా ముఖ్యమైనది పిండి పదార్థం. కొన్నిట్లో ఇప్పుడు లైక్ వడలాంటివి ఉందనుకోండి, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇటువంటి వాటిలో కొంత మాంసకృతులు కూడా ఉన్నాయి. మామూలుగా శాఖాహారులందరికీ కూడా ఈ మాంసకృతులు వచ్చేటువంటి అవకాశం అంతా కూడా ఈ పప్పు దినుసుల్లో ఉంది. కానీ పప్పు దినుసుల కన్నా కూడా వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి మాంసకృతుల కన్నా. అందుకోసం అని పిండి పదార్థాల శాతం కనుక మనం చూసినట్టయితే, శాఖాహారంలో కనుక మనం చూసినట్టయితే ఈ పాల పదార్థాల వాడకం కూడా బాగా తక్కువ. పాల పదార్థాలు అంటే మనం ముఖ్యంగా పన్నీర్ అని, మాంసకృత చీజ్ అని ఇటువంటి విధంగా చెప్తాం. సో వాటి వాడకం కూడా తక్కువ ఉన్నప్పుడు 80-85% దాకా పిండి పదార్థాలు మాత్రమే తింటున్నాం. అంటే రోజు మీరు ఊహించండి, మీరు పొద్దున్న కాఫీలో పాలు తాగుతాం, పాలతో పాటు షుగర్ వేసుకుంటాం, అలాగే కాఫీ అయిపోయిన తర్వాత ఇడ్లీ తింటాం. ఇడ్లీలో ముఖ్యంగా ఉన్నటువంటి మాంసకృతులు కాకుండా దాంట్లో ఎక్కువ భాగం మీకు బియ్యపిండి కలపడం వల్ల వాటిలో ఉన్నటువంటి అన్నీ కూడా పిండి పదార్థాలే. అలాగే మీరు చట్నీ చేస్తారు, సాంబారు, సాంబార్లో కూడా వాడేది మళ్ళీ పప్పే, పప్పులో కూడా మళ్ళీ పిండి పదార్థాలే. అలాగే మీరు మధ్యలో ఉండేటువంటి స్నాక్స్ ఏవో కొన్ని కొన్ని తింటారు, బిస్కెట్లు, బిస్కెట్లో ఉన్నంతా కూడా మళ్ళీ పిండి పదార్థమే. అలాగే మళ్ళీ లంచ్కి వచ్చామనుకోండి, లంచ్టప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, అన్నంలో కొద్ది కూరలు కలుపుకుంటున్నాం. అన్నం అంతా కూడా ఎక్కువ తిని కొద్ది కూరలు తినడం వల్ల మనం ఎక్కువ శాతం అంతా కూడా పిండి పదార్థాలు తింటున్నాం. అలాగే మధ్యలో ఏమైనా స్నాక్స్ లాంటి తిన్నా, పకోడీలు ఇటువంటి తిన్నా కానీ మళ్ళీ దాంట్లో కూడా శనగపిండి, మళ్ళీ బియ్యపిండి, ఈ విధంగానే పిండ్లన్నీ కూడా కలిపి తింటున్నాం. సో మీరు సాయంత్రం మళ్ళీ భోజనానికి వచ్చినప్పుడు ఎవరో కొద్దిమంది మాంసాహారులు అప్పుడప్పుడు ఏదో చికెన్ అనో ఫిష్ అనో తింటూ ఉంటారు. కానీ శాఖాహారులు అందరూ తినేది చిన్న కొద్దిపాటి కూర వేసుకుని అందులో ఉడకబెట్టుకుని నూనె పదార్థం కూడా లేకుండా మనం ఆ ఉన్నటువంటి పులుసుగానో దీని విధంగా తీసుకుంటూ ఎక్కువ భాగం మళ్ళీ మనం దాంట్లో మనం తీసుకుంటున్నది ఈ అన్నం, లేకపోతే కొద్దిమంది ఈ చపాతి అన్నం బదులు, లేకపోతే ఉప్మా. ఈ విధంగా మారుస్తున్నాం తప్పిస్తే పిండి పదార్థాలు ఉన్న 1-2 రకాలు మారుస్తున్నాం కానీ మనం దాంట్లో ఉన్న నిష్పత్తి మాత్రం ఏం మారట్లేదు. అలాగే మళ్ళీ పెరుగు, పెరుగులో ఉన్నదంతా కూడా మళ్ళీ పిండి పదార్థమే. సో ఈ విధంగా పొద్దున్న సాయం దాకా తీసుకునే ఆహార అన్నింటిలో కూడా నిష్పత్తి కనుక చూసినట్టయితే పిండి పదార్థాల నిష్పత్తి 60-70% దాకా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు, పర్టికులర్గా ఆ దాంట్లో వచ్చేవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ అంటాం. చిన్నప్పుడు ఎప్పుడో దంపుడు బియ్యం చూసినట్టయితే మీరు వాటిలో పొట్టు అంతా పోయి ఉండేది కాదు. కానీ ఈ రోజున మనం తినేటటువంటి పాలిష్డ్ రైసు, వైట్ పాలిష్డ్ రైసు, హైలీ ప్రాసెస్డ్ రైసు మనం తినడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పొట్టు పదార్థం దాంతోపాటు వచ్చి

0: విటమిన్లన్నీ కోల్పోతున్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అని, కార్న్ ఆయిల్ అని, తర్వాత పీనట్ ఆయిల్ అని, తర్వాత వీట్లోంచి, రైస్లోంచి రైస్ బ్రౌన్ ఆయిల్ అని, ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి ఈ కొవ్వు పదార్థాన్ని కూడా తీసేసే ప్రక్రియ మనం దాంట్లో చూస్తున్నాం రోజు. వాటిని రిఫైన్డ్ ఆయిల్స్గా బజార్లో అమ్ముతున్నారు. అంటే రిఫైన్డ్ ఆయిల్స్ పోయి వైటమిన్ హస్క్లో ఉన్నటువంటి చిట్టు తౌడు ఉన్న వాటిలో ఉన్న వైటమిన్స్ పోయి మిగిలిందల్లా ఏంటంటే మనకి పిండి పదార్థం ఒక్కడే మిగిలింది. ఇటువంటి ప్రాసెస్ ఇప్పుడు తినడం వల్ల మనకి ఎక్కువ హాని జరుగుతుందని ఈ మధ్య గుర్తించాం. ఇంతకుముందు పూర్వీకులు మనం ఇంత ప్రాసెస్డ్ ఫుడ్ లేనప్పుడు ఇన్ని జబ్బులు ఉండేవి కాదు వాళ్ళకి. కానీ ఇటువంటి జీవనశైలి ఉన్నటువంటి జబ్బులు ఇంతకుముందు ఇంత ఎక్కువ ఉండేవి కాదు. కానీ గత 70 సంవత్సరాలు, ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి ఈ రిఫైన్డ్ ఫుడ్డు, ఈ ప్రాసెస్డ్ ఫుడ్డు, ముఖ్యంగా దాంట్లో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అంటారు, వీటిని పెంచడం వల్ల ఎక్కువ జబ్బులు పారిపడుతుందని మేము అనుకుంటున్నాం.
1: డాక్టర్ గారు, మీరు ఈ జీవనశైలి సంబంధిత వ్యాధులు నివారణ కోసం ఒక ప్రత్యేకమైన నూతనమైన ఆహార విధానాన్ని ప్రతిపాదించారు. అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, అంటే మీరు ప్రతిపాదించిన ఆహార విధానంలో భాగంగా?
0: అవునండి, దీంట్లో అంటే మరీ ముఖ్యంగా నేను కొత్తగా రాడికల్గా ఏం చేంజ్ చేయట్లేదు. మనం ఉన్నటువంటి ఇంతకుముందు ఏంటంటే మనం చెప్పినట్టుగా నేను పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు ఈ మూడు ముఖ్యంగా మిళితం నూటికి 100 పాళ్ళు అనుకుంటే ఇంతకుముందు దాకా మనం 60 నుంచి 70 పాళ్ళ దాకా పిండి పదార్థాలు తింటున్నాం. అలాగే 10 నుంచి 20% మాంసకృతులు తింటున్నాం, ప్రోటీన్స్ అనేవి. అలా మిగతా అంతా కూడా 5 నుంచి 10% దాకా కొవ్వు పదార్థాలు తింటున్నాం. కానీ ఒకప్పుడు మన పూర్వీకులందరూ శుభ్రంగా తింటున్నటువంటి ఈ ఘీ లాంటివి, వెన్న, పాల మీద ఉన్న మేగడ ఇటువంటివన్నీ కూడా మనం దూరంగా పెట్టి, ఎందుకంటే వాటి వల్ల ఎక్కువ దుష్ఫలితాలు వచ్చాయని కొంతమంది శాస్త్రగారులు నమ్మి వాటి ప్రాచుర్యాన్ని పెంచారు. అంటే అందుకోసం కొవ్వు పదార్థాలు అంతకుముందు మనం ఎక్కువ కాలం తీసుకునే వాళ్ళం, ఇంతకుముందు వాటిని కూడా ఇప్పుడు దూరంగా పెట్టి నూనె అంటేనే లేకుండా చేస్తున్నాం. పొరపాటు బజార్లోకి వెళ్ళి ఏం వస్తువులను కొంటున్నాం అంటే కొలెస్ట్రాల్ 0 అని ఉంటే దాన్ని ప్రేమిస్తున్నాం, కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉన్నా దాన్ని ద్వేషిస్తున్నాం. ఈ విధమైన మార్పులు చేసుకుంటూ వచ్చి ఈ 70 ఏళ్ళ నుంచి కూడా జరుగుతున్న మార్పుల్లో ముఖ్యమైన మార్పు ఏంటంటే కొలెస్ట్రాల్ వల్ల అది కొవ్వు పదార్థం వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది, కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయి. దీన్ని గట్టిగా నమ్మి మనం ఎంత వీలుంటే అంతవరకు కొలెస్ట్రాల్ దూరంగా పెడుతూ వచ్చాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి శాస్త్ర ప్రకారం అంతా మనం తెలుసుకుంది ఏంటంటే కొలెస్ట్రాల్ని అంత ద్వేషించవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల యొక్క శాతం పెరగట్లేదు. అలాగే కొలెస్ట్రాల్ యొక్క ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయి. దానికోసం ఎంతో మందులతోటి కొలెస్ట్రాల్ని కృత్రిమంగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ శాస్త్రకారులంతా నిరూపిస్తూ వస్తున్నారు. అందుకోసం ఆ భయం లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొలెస్ట్రాల్ భయం, కొలెస్ట్రాల్ భూతం వెంటాడదని అనుకున్నప్పుడు మనం కొలెస్ట్రాల్ని కాసేపు పక్కన పెడితే మిగతా భాగాల్లో ఉన్నటువంటి 60-70% చెప్పాను దాకా పిండి పదార్థాలు, దాంట్లో పిండి పదార్థాలను మరి 0 నుంచి 5% మార్చి, అంటే ఇంతకుముందు కొవ్వు పదార్థాలు ఏ శాతంలో తీసుకుంటున్నాం అదే శాతంలో పిండి పదార్థాలకి తగ్గిద్దాం. అలాగే ఇంతకుముందు తీసుకున్న కొవ్వు పదార్థాలని 5 నుంచి 10% దాకా ఉన్నటువంటి కొవ్వు పదార్థాల శాతాన్ని మనం 60-70% దాకా మారుద్దాం, పెంచుదాం. కానీ మాంసకృతుల యొక్క శాతాన్ని మనం మార్చక్కలేదు, దాన్ని అలాగే ఉంచుతాం. 20-30% ఉండేది ఇంతకుముందు, అవే మాంసకృతులు ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తూ 20-30% చేద్దాం. అంటే ఇప్పుడు మనం బేసిక్గా చేసింది ఏంటంటే నిష్పత్తిని మార్చాం. ఇంత పూర్వం తీసుకునే పిండి పదార్థాల నిష్పత్తిని 60-70% ఉన్నదాన్ని ఇప్పుడు 5-10% తగ్గిస్తున్నాం. అలాగే ఇంతకుముందు కొవ్వు పదార్థాలు, మంచి కొవ్వు పదార్థాలు, కొన్ని కొవ్వు పదార్థాలు కూడా కొన్ని చెడ్డ ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి. అలాగే మంచి కొవ్వు పదార్థాల శాతాన్ని మనం 60-70% పెంచుతాం. ఈ మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని మనం ఎంత కల్పించుకుంటే మన దైనందిన జీవితంలో అంతవరకు మన జబ్బుల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది. చాలామంది ఈ మాటకి ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తించే ఉంటారు, గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. అన్ని కొలెస్ట్రాల్ కాకుండా దాంట్లో కొన్ని మంచి కొలెస్ట్రాల్ ఉంది, కొన్ని చెడ్డ కొలెస్ట్రాల్ ఉంది. ఈ మంచి కొలెస్ట్రాల్ని పెంచుకోవాలి, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. మనం అలా చేసినట్టయితే మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలాగే మిగతా జబ్బులు కూడా వచ్చేటువంటి స్థూలకాయం కూడా తక్కువ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్నకి మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు ఫిష్ అనేది ఉందనుకోండి, ఫిష్ అంటే చేపలు ఉన్నాయి, చేపల నుంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థం చాలా మంచిది, ఉత్తమమైనది. అలాగే ఇప్పుడు వైట్ మీట్ అంటాం, అలాగే అంటే ఏంటంటే చికెను, ఈ బర్డ్ మీట్ అంటారు, అలా దాంట్లో నుంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థం కూడా చాలా మంచిది. అలాగే మనం మీరు చూసినట్టయితే పాలలో ఉన్నటువంటి వెన్న, మేగడ, నెయ్యి, వీటిలోంచి వచ్చేటువంటి క్రీము, ఇటువంటి వాటిలోంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థాలన్నీ కూడా మంచి పదార్థాలు. మనం ఏవైతే చెడ్డ పదార్థాలు అనుకుంటున్నాం కొవ్వు పదార్థాలు, అవన్నీ కూడా దేని నుంచి వస్తాయి అంటే షుగర్ నుంచి వస్తాయి. షుగర్ అధిక శాతం మితిమీరిన షుగర్తో, మితిమీరిన పిండి పదార్థాలు

తీసుకున్నట్టయితే, శరీరానికి అవసరమైన కన్నా ఎక్కువ తీసుకున్న మితిమీరిన పిండి పదార్థాలు తీసుకున్నట్టయితే అవి అన్నీ కూడా ఈ చెడు కొలెస్ట్రాల్గా మారుతాయి. అదేవిధంగా ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అని చూస్తున్నాం మనం బజార్లో, ఇప్పుడు అంతా కూడా మనం దానికి మొగ్గు చూపుతున్నాం. ఎందుకంటే వెంటనే వెళుతున్నాం, చాలా ఆరోగ్యకరమైన నమ్ముతూ ఉపరి

0: అన్నవి ఆల్మోస్ట్ ఇవి ఎంత ఎక్కువ తీసుకుంటే మనం అటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా గుండె జబ్బులు కలగజేస్తాయి. అందుకోసమనే పాశ్చాత్యులు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నటువంటి డాల్డా వనస్పతి లాంటి మార్జరీన్ అనే దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. కానీ మన దేశంలో ఇంకా విరివిగా వాడుతున్నారు, ఇంకా సులభంగా దొరుకుతూనే ఉంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏదైతే కలగజేస్తే గుండె జబ్బులు కారణమవుతాయో అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్స్ అన్నవి కొన్నప్పుడు దాంట్లో కొలెస్ట్రాల్ జీరో ఉండొచ్చు, కొన్నప్పుడు దాంట్లో కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఉండొచ్చు, కానీ దాన్ని ఒకసారి వేడి చేసిన తర్వాత ఆ మంచి కొలెస్ట్రాల్ కాస్త చెడ్డ కొలెస్ట్రాల్గా మారే అవకాశం ఉంటుంది. అది ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. ఆ విధంగా మారుతుంది. మనం చాలామంది మన ఇళ్లలో మనం చూస్తుంది ఏంటంటే రిఫైండ్ ఆయిల్ కొనుక్కొచ్చి ఏ పూరీనో లేకపోతే వడ చేస్తాం, దానికి కావాల్సిన చాలా నూనె బాండీలో పోస్తాం, ఆ బాండీలో పోసిన నూనె అంతా మనం వాడలేం. కానీ ఆ మిగిలిపోయిన నూనె అంతా ఏం చేస్తామంటే మనం పారబోసే శక్తి మన చాలామందికి లేదు, అందులో పైగా చూస్తూ చూస్తూ అటువంటి నూనె పారబోయే బుద్ధి కూడా కాదు మనకి. సో అందుకోసం మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ వాడినప్పుడు అలా దాన్ని దాంట్లో అటువంటి దుష్ఫలితాలు కలిగించేటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు మీరు ఆయిల్ బాయిల్ చేసి చల్లార్చి మళ్ళీ వేడి చేసి మళ్ళీ చల్లారిస్తే అంత దుష్ఫలితాలు దాంట్లో ఉండేటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి దాంట్లో జమ కూరుతాయి. వీటిని మనం చెడ్డ కొలెస్ట్రాల్, ఆ చెడ్డ కొవ్వు పదార్థాలు అంటాం. వాటిని దూరంగా ఉండాలి మనం.
1: అయితే డాక్టర్ గారు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, మధుమేహం వంటి రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రస్తుతం మీరు ప్రతిపాదిస్తున్న ఈ నూతన ఆహార విధానాన్ని పాటించవచ్చా? ఒకవేళ పాటించవలసి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని పాటించాలి?
0: తప్పకుండా అండి, అందరికీ కూడా ఉపయోగపడే ఇదే. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అంటే ఇంత పూర్వం దాకా సరైన ఆహార పదార్థాలు పాటించకపోవడం వల్ల ఈ జబ్బులు వచ్చాయి. అంటే గుండె జబ్బులు రావడం కానీ, మధుమేహం రావడం కానీ, స్థూలకాయం రావడం కానీ, అలాగే క్యాన్సర్ రావడం కానీ జరుగుతూ వస్తుంది. అందుకోసమని ఒకవేళ జబ్బు వచ్చేసినంత మాత్రాన మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకెళ్ళామని అనుకోవద్దు. ఈ ఆహార విధానంలో కనుక మార్చినట్టయితే గుండె జబ్బుల్ని అరికట్టవచ్చు, గుండె జబ్బుల తీవ్రతను తగ్గించవచ్చు, అలాగే మధుమేహాన్ని అరికట్టవచ్చు. కొద్ది మందులో దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు. అంటే మధుమేహానికి సంబంధించినటువంటి మందులు కానీ అటువంటి ఇంజెక్షన్లు కానీ అవసరం లేని పరిస్థితిని కూడా కలగజేయచ్చు. అలాగే క్యాన్సర్ ఉధృతను తగ్గించవచ్చు. అలా ఇటువంటి అన్ని అవకాశాలు కూడా ఈ ఆహార మార్పులు చేయడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. దీంట్లో తెలుసుకోవాల్సింది అంటే దీనికి కావాల్సిన అంటే మీ డాక్టర్ని సంప్రదించి ఇటువంటి ఆహార నియమాలతో పాటించేటువంటి అవగాహన ఉన్న డాక్టర్ని అందరూ. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది అంటే అందరు డాక్టర్లకి ఇంకా ఈ అవగాహన పూర్తిగా లేదు, ఏదో కొద్ది మందికి మాత్రమే ఈ అవగాహన వచ్చింది. అటువంటి వాళ్ళని సంప్రదించగలిగితే మీరు వాళ్ళిచ్చిన సలహాలు సూచనలు తీసుకుని వీటికి తగు ముందు రక్త పరీక్షలు చేయించుకుని మీకు ఉన్న జబ్బు తీవ్రత ఎంతో తెలుసుకుని ఆ తర్వాత ఈ ఆహార విధానంలో మొదలెట్టిన తర్వాత మీ జబ్బు తీవ్రత ఏ విధంగా తగ్గుతుందా పెరుగుతుందా అన్నటువంటి పరీక్షల ద్వారా మాత్రమే మీరు పాటించినప్పుడు మాత్రమే మీరు దీన్ని పాటించాలి. ఉదాహరణకి మధుమేహం ఉందనుకోండి, ఈ పిండి పదార్థాలు పూర్తిగా తగ్గించేస్తే మధుమేహానికి వచ్చేటువంటి ఈ మందులు ఏవైతే ఉన్నాయో అటువంటి మందులన్నీ కూడా మీకు వెనువెంటనే షుగర్ని తగ్గించేసి అంటే హైపోగ్లైసీమియా అంటారు, అంటే మీ శరీరంలో రక్తంలో చాలా అతి తక్కువకు పడిపోతుంది గ్లూకోజ్ లెవెల్స్, అవన్నీ కూడా దుష్ఫలితాలు కలిగజేస్తాయి. అటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే మీరు డాక్టర్ని సంప్రదించి ఖచ్చితంగా అమలు చేసే పద్ధతికి ముందే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని ఏ తీవ్రత వరకు ఉందో ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి మాత్రమే జరుగుతూ ఈ ఆహార పద్ధతులు అవలంబించాలి. అదేవిధంగా ఆహార పద్ధతులు అవలంబిస్తున్నప్పుడు కూడా కంటిన్యూస్గా అంటే 4 రోజులకి, 5 రోజులకి, ఒక్కోసారి వీలుంటే 2 రోజులకి కూడా డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీలో జరిగే మార్పులు చాలా తొందరగా జరుగుతూ ఉంటాయి. అటువంటి మార్పులు జరిగినప్పుడల్లా వాటి దుష్ఫలితాలు ఉండకుండా ఉండాలంటే ఎక్కువసార్లు మీరు పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది, మీ డాక్టర్ని సంప్రదించవలసి వస్తుంది, ఆ సూచనల మేరకు ఈ ఆహారంలో ఉండేటువంటి ఈ పదార్థాలని మార్చవలసి వస్తుంది. మనం ముఖ్యంగా ఈ ఆహారంలో ఉండేటువంటి ఆహార యొక్క నియంత్రణ కాదు మనం చేస్తున్నది. ఈ ఆహార పద్ధతి వల్ల మనం మీ శరీరంలో సెక్రెటరీ హార్మోన్స్ అని కొన్ని ప్రత్యేకమైన కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఆ హార్మోన్స్ మారుస్తున్నాం. అందుకోసం వీటి ఫలితాలు కానీ దుష్ఫలితాలు కానీ చాలా తొందరగా కనబడతాయి మీకు. అందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కిడ్నీ జబ్బులు వాళ్ళు, గుండె జబ్బులు వాళ్ళు, ఈ డయాబెటీస్ వాళ్ళు వీటిని పరీక్షలు చేసుకుంటూ మాత్రమే ఈ ఆహార నియమాలు పాటించాలి.
1: చాలా మంచి సమాచారం తెలియజేశారండి. అయితే డాక్టర్ గారు, గర్భవతులు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది?
0: గర్భవతులు ఏ సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండి, గర్భవతులు ఉన్నది వాళ్లే కాకుండా వాళ్ళు కనబోయే పిల్లలు కూడా తవ్వాలి. సో ఇద్దరినీ కనుక మనం చూసినట్టయితే ఇటువంటి కొత్త ఆహార విధానాలు గర్భస్థ దశలో మొదలడ్డం మంచిది కాదు. ఇటువంటి ఆహార నియమాలు అన్నీ కొత్త రకమైన ఈ మార్పులన్నీ కూడా శరీరం తట్టుకునే పరిస్థితులు ఉండదు. పైగా ఈ చిన్న శిశువుకి వచ్చేటువంటి కష్టాలు ఎక్కువ అవుతాయి. అంటే నా సలహా ప్రకారం గర్భం ధరించిన వారు ఇటువంటి వాటిని అవలంబించకుండా వాళ్ళు అంతపూర్వం ఏ ఆహార అలవాట్లు చేస్తున్నారో ఆహార అలవాట్లను కంటిన్యూ చేస్తూ ఈ ప్రసవం అయిన తర్వాత వాళ్ళందరూ

0: పాలు ఇవ్వడం కూడా ఆపేసిన తర్వాత పిల్లలకి, అప్పుడు మొదలెడితే మంచిది.
1: డాక్టర్ గారు, మీరు ప్రతిపాదిస్తూ అంటే ఈ నూతన ఆహార విధానాన్ని పాటించడం వలన మందులు వాడకుండా డయాబెటీస్ని కంట్రోల్ చేయవచ్చా?
0: నూటికి నూరు రూపాయలు చెప్పలేనండి అలాగా నేను. కానీ చాలామందికి నేను చూసిన వాళ్ళలో, ఇంక్లూడింగ్ నా మట్టుకు నేను, వాటిలన్నింటినీ కూడా చాలా మట్టుకు నేను ఇంతకుముందు 4 రకాల మందులు, 3 రకాల ఇంజక్షన్లు తీసుకుంటూ వచ్చాను నా షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నేను చాలా మట్టుకు విముక్తి పొంది చాలా తక్కువ మోతాదులో, నా షుగర్ ఎప్పుడు కూడా ఈ రోజున 100-120 మధ్యలో ఉంటుంది ఏ మందులు వాడకుండానే. కానీ అందరూ ఇది సాధ్యపడుతుంది, అందరికీ సాధ్యపడుతుంది చెప్పలేను. కానీ నేను చూసిన నేను ఈ విధంగా ట్రీట్ చేస్తున్న కొంతమంది పేషెంట్స్లో వాళ్ళందరూ కూడా ఈ షుగర్కి సంబంధించిన మందులు తగ్గించుకుంటూ వచ్చారు. అంతపూర్వం మోతాదులు వాడుతున్న మోతాదుల్ని ఖచ్చితంగా దాంట్లో ఉన్న సగానికి, ఇంకా సగంలో సగానికి తగ్గించుకుంటూ వచ్చారు. చాలామంది దాంట్లో ఇంతకుముందు ఇన్సులిన్ లాంటి ఇంజక్షన్లు తీసుకుంటూ వాటి నుంచి కూడా మానేసేటువంటి శక్తి కూడా వాళ్ళకి వచ్చింది. కానీ దీనికి ముఖ్యంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళంతా వాళ్ళు మొదలెట్టకుండా ప్రతిరోజు బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ బ్లడ్ షుగర్కి అనుకూలంగా వాళ్ళు ఈ పిండి పదార్థాలను తగ్గించడం జరుగుతూ ఉంటుంది. దీనికి డాక్టర్ సలహా ఎంతైనా అవసరం, అవి లేకుండా మాత్రం ఇవి చేయలేని పరిస్థితి. ఒకవేళ డాక్టర్కి సలహా మీరు పాటిస్తూ ఈ ఆహార నియమాలను పాటించగలిగితే 3-4 నెలల్లోనే మీరు దీని గురించి పూర్తి ఫలితాలు అనుభవించే అవకాశం ఎంతైనా ఉంది.
1: డాక్టర్ గారు, చివరగా మీరు చెప్పిన ఈ ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం ఎంతవరకు చేయాలంటారు?
0: వ్యాయామం చాలా ముఖ్యం అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు చెప్పింది ఏంటంటే, ప్రతి వాళ్ళు రోజుకు 10,000 అడుగులు నడవాలని. కనీసం 10,000 అడుగులు అంటే మీరు ఊహించినట్టు మామూలు పేస్లో నడిచినట్టయితే, మామూలు నడక పెళ్లి నడకలను నడక నడిస్తే మీరు కనీసం 4 కిలోమీటర్లు నడిస్తే కానీ 10,000 అడుగులు నడవలేరు. అంత ఉపయోగం అంటే వ్యాయామం మీకు గుండెని పటిష్టం చేస్తుంది, అలాగే మీ మజిల్స్ యొక్క షేప్ని కలుగ చేస్తుంది, మీ బాడీకి మంచి ఆకృతిని ఇస్తుంది. అంచేది వ్యాయామం అన్నది జీవన శైలిలో ముఖ్యంలో అతి ముఖ్యమైన వాటిలో ఇది ఒక ముఖ్యమైనది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాల వ్యాయామ కార్యక్రమాలు ఉన్నాయి, దాంట్లో ఏ కార్యక్రమం మీకు సూటబుల్ అవుతుంది, ఏ కార్యక్రమం చేయడం వల్ల మీ తొందరగా స్థూలకాయం కరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేయడం వల్ల మీ గుండె పటిష్టంగా ఉంటుంది అన్న దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని డాక్టర్లతో మీరు సంప్రదించి ఎటువంటి ఎక్సర్సైజ్లు, ముఖ్యంగా ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ఏంటంటే, గత 4-5 ఏళ్లలో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని ఒక కొత్త కార్యక్రమాన్ని ఒక ఇంట్రడ్యూస్ చేశారు. అంటే బర్స్ట్ ఆఫ్ యాక్టివిటీ అంటే కంటిన్యూస్గా పరిగెడుతూ ఉండడం కానీ, ఏ మారథాన్ రేసులు అని చూస్తూ ఉంటారు, అలాగే బీచ్ రోడ్డున 3-4 కిలోమీటర్లు ఒకే పందాలు నడుచుకుంటూ వెళ్ళడం, ఇటువంటి వాటిలో వచ్చే ఫలితాల కన్నా కూడా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అన్న ఒక ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమంలో కనుక మీరు పార్టిసిపేట్ చేసుకలిగితే దానివల్ల సత్ఫలితాలు ఎక్కువ వస్తాయి.
1: థ్యాంక్ యూ సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ఆకాశవాణి శ్రోతలకు అత్యంత అమూల్యమైన సమాచారం అందించారు. మీకు మా ఆకాశవాణి తరఫున, మా ఆకాశవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు జీవన శైలి మార్పులలో వచ్చే సమస్యలు, ఆహార నియమాలు ఈ అంశంపై కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ పివి సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.

ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇక వార్తలను వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఆహార శుద్ధి రంగాలకు సంబంధించిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 37 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత పైవంతెన నిర్మాణానికి కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సరుకు రవాణాను వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పోర్టు ప్రాంగణంలో రాకపోకలను క్రమబద్దీకరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని కేంద్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ను డాక్ ప్రాంతంతో అనుసంధానిస్తూ 3.584 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నామని తెలిపారు. దీనివల్ల పోర్టు పరిధిలో 9 ప్రధాన రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద ఏర్పడుతున్న జాప్యానికి పరిష్కారం లభించనుందని చెప్పారు. దేశ గౌరవం, ఐక్యతకు ప్రతీకగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సరస్ మేళా ఏర్పాట్లపై గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం, వారి ఆదాయాన్ని పెంచడం మేళా ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. ఈ ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026 కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, హెచ్ఐవిపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలని కోరారు. హెచ్ఐవి నియంత్రణలో భాగంగా సురక్ష డాష్బోర్డును

0: ప్రారంభించామని, దీని ద్వారా బాధితులను గుర్తించి పరీక్షలు, కౌన్సిలింగ్, చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాబోయే రోజుల్లో పూర్తిగా సమాజం నుంచి హెచ్ఐవిని పారదోలే క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్న పనికి ఇవాళ సమాజం కూడా అందిస్తున్న తోడ్పాటు కారణంగా లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసం ఉంది. దాని తర్వాత బారిన పడిన వారిని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఏఆర్టీ థెరపీ ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. 61 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం మనం చేయాలా. దానికి అనుగుణంగా ఇవాళ ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసుకుని నిరంతరం వాటిని పర్యవేక్షణ చేయడం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఏపీ సాక్స్ కి నేను అభినందనలు తెలియజేస్తున్నా.
0: రాష్ట పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. అమరావతిలో ఏపీటీడీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్ మంత్రిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ పర్యావరణ ఆరోగ్య పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్కులను ఆధునిక వసతులతో అభివృద్ది చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనుల్లో భాగంగా డాక్టర్ అబ్దుల్ కలాం ఉద్యానవనం, చెరువుగట్టు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో అభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: వారానికి ఒక రోజైనా కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా మన ఉద్యానవనం, అదే విధంగా అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, వీటితో పాటుగా మన ట్యాంక్ బండ దగ్గర కూడా బండని స్ట్రెంగ్తన్ చేయడం, ఆరోగ్యకరంగా దీన్ని అందంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. దీన్ని అధికారులతోటి, ఏజెన్సీలతో రివ్యూ చేసుకుని ఆ బ్యాలెన్స్ పనులు త్వరితగతంగా పూర్తి అయ్యేటువంటి విధంగా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ట్యాంకును ఈరోజు పరిశీలించడం జరిగింది.
0: హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం ముఖ్యమని, జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ అభివృద్దికి పాటుపడాలని తెలుపుతూ,
3: 80వ స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, వికసిత్ భారత్, 2047 కల్లా వికసిత్ భారత్ ని సాధించడం ఆశయంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించారు ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి. వికసిత్ భారత్ సాధించడానికి నేటి యువత విద్యార్థి నడిపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా.
0: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువతకు ఉన్నత అవకాశాలు కల్పించడం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అధిగమించేలా వారిని సన్నద్ధం చేయడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు 1999 నుండి ప్రతి ఏటా 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్దిలో వారికి మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. తక్కువ రుసుముతో జర్నలిజంలో డిప్లొమా కోర్సు చేసే అవకాశాన్ని సి రాఘవాచారి మీడియా అకాడమీ అందిస్తోందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో, జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 1వ వారంలో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురంలోని సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి ఈ నెల 20వ తేదీలోపు పంపాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ

0: లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసే జలాశయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్, అంత డబ్బు?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్, 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
7: అరే,
5: కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
9: ఆర్బిఐ అంటుంది.
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఈ ప్రసారంలో 2:31 దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినీ గీతాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0891272744, అలాగే 0891272788.

0: హలో,
1: హలో, బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: సూపర్ గా ఉన్నానండి.
0: మీ పేరు?
1: సుమలత అండి, కాకర్లో ఉన్నది.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం మీకు.
0: ముందుగానా అండి?
1: అవును మేడం.
0: మీకు కూడానండి, థ్యాంక్ యూ. ఏ సినిమాలో పాట అండి?
1: సంతాంకి సినిమాలోని చందనాల బొమ్మరా ఆ పాట కావాలండి.
0: తప్పకుండా వినండి.
2: కింగ్ఫిషర్ బీరు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి. బాగున్నారా?
1: బాగున్నా అండి. మీరు బాగున్నారండి?
0: బాగున్నానండి. మీ పేరు?
1: హరి కుమారి ఫ్రమ్ గాజువాక.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: మూవీలో టైటిల్ సాంగ్ వేసేయండి, గోరింట పోసింది. ఆషాఢ మాసం కదా, అవును, అందరి గురించి కూడా లాస్ట్ వచ్చేసింది.
0: ఓకేనండి, తప్పకుండా వినండి.

0: హలో
1: హలో హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు తెలిసారు పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ సినిమాలో పాట?
1: జీవన తరంగాల సినిమాలో అది ఈ అందానికి బంధం వేసిన ఒక రోజు ఆ పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్, ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్, ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: शाह ने कहा सरकार सभी मुद्दों पर चर्चा के लिए तैयार, विपक्ष से संसद चलने देने का आग्रह। संसद के दोनों सदनों की कार्यवाही विभिन्न मुद्दों पर विपक्ष के हंगामे के कारण आज भी बाधित। प्रधानमंत्री नरेंद्र मोदी का युवाओं से आत्मकथा पढ़ने और रील्स तथा सोशल मीडिया की शॉर्टकट संस्कृति से बचने का आग्रह। हिमाचल प्रदेश सरकार ने पेट्रोल और डीजल पर 60 पैसे प्रति लीटर का अनाथ और विधवा उपकर लगाया। हर घर तिरंगा अभियान को लेकर लोगों में उत्साह, उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने कहा वंदे मातरम की भावना देश की पहचान को मजबूत कर रही है। और ग्रैंड मास्टर आर प्रज्ञानंदा ने ग्रैंड शतरंज टूर की प्रतियोगिता के दूसरे दौर में जावुखेल सिंदारोव को हराकर पहली जीत दर्ज की। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्टनम केंद्रम वातावरण విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు. వాల్తర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినీ గీతాలు వింటారు. ముందుగా ఆర్య చిత్రం నుంచి సాగర్ పాడిన పాటను వింటారు.

మీరు ఇంతవరకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:15. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. FM 102 MHz పై ప్రసారాలు

మీరు ఇంతవరకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:15. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై తిరిగి 4:58 323.6 meters అనగా 927 kHz తరువాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో సినిమా పాటలతో పాటుగా యువతకు అవసరమైన కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు. ముందుగా ఒక సినిమా పాట విందాం.

అలవాటు కాబట్టి. ఒకవేళ మీరు చేయకపోయినా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. అలారం ఆపేసి పడుకోవచ్చు, ఎవరూ కాదనరు, కానీ మీరు అలా చేయలేదు కాబట్టి ప్రశంసించాల్సిందే. నిద్ర సరిపోవడం లేదు, కుటుంబంతో గడపడానికి సమయం దొరకడం లేదు, ఇలాంటి సాకులతో చాలామంది తీసుకున్న కొత్త నిర్ణయాలు వాయిదాలేస్తూ ఎప్పటికీ ఆ క్షణంలో పెట్టలేరు, పెట్టరు కూడా. అయితే తీసుకునే నిర్ణయం చిన్నదైనా అది పెద్దదైనా దాని ఫలితం మాత్రం ఎంతైనా ఆచరణలో పెట్టడమే ముఖ్యం. కార్యక్రమంలో మరొక పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం ఉన్నాం. పొద్దున్నే 6 గంటలకు లేచి జిమ్ముకు పరుగులు తీస్తున్నారా? అయితే నిజంగా మీరు గొప్పవాళ్ళే. ఈ మాత్రం దానికే గ్రేట్ ఎందుకు అనుకుంటున్నారా? అనుకున్న సమయానికి అనుకున్న పని చేయడం మంచి

మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుని దాన్ని విజయవంతంగా పూర్తి చేసి చూడండి. మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. సంవత్సరంలోగా ఈ ఉద్యోగం మారాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే మీ ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. అదే ఉద్యోగం మారాలి, మారితే బాగుంటుంది అని ఊరికే అనుకుంటే అందులో సీరియస్నెస్ ఉండదు. తీసుకున్న నిర్ణయం అమలైతే చాలా సంతృప్తి కలుగుతుంది ఎవరికైనా. అలాంటి నిర్ణయాలు మరికొన్ని ఆచరణలో పెట్టడానికి వీలవుతుంది కూడా. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం కలుగుతుంది. పట్టుదల, కృషి, తపన ఉంటే నిర్ణయం ఎలాంటిదైనా మీ విజయం మాత్రం తథ్యం. కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
3: యువవాణి యోజనల కార్యక్రమం మీరు వింటున్నారు. మనం తీసుకున్న నిర్ణయం వాస్తవానికి చాలా దగ్గరలో ఉండాలి, అంటే ఆచరణాత్మకమైనదిగా ఉండాలి. వారం రోజుల్లో 10 కేజీల బరువు తగ్గలేరు, అలాగే ఒక్కరోజులోనే మనం అనుకున్నది సాధించలేం. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఉండదు అని గ్రహించాలి. కార్యక్రమంలో మరొక పాట విందాం.

రేపు అనే పదం డిక్షనరీలో ఉండకుండా చూసుకోవాలి. అంటే ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయాలన్నమాట. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు. వాయిదాలు వేసుకుంటూ పోతే మీ లక్ష్యాన్ని నీరుగార్చినట్టే. సరైన ప్రణాళిక రూపొందించుకొని ఆ దిశగా ప్రయత్నాన్ని కొనసాగించాలి. విజయవంతంగా పనులు పూర్తి చేసేవాళ్లకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకోవటం. అది ఎంత చిన్నదైనప్పటికీ ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి. లక్ష్యం దిశగా వెళ్తే మీ భయాలు ఆందోళనలు ఒక్కొక్కటిగా మాయమైపోతాయి. కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట అన్నదమ్ముల సవాల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట సత్యం స్వరకల్పనలో.

నీడలేని ఆడది ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ్ పాటు విన్నారు. సత్యం సంగీతం సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు వింటున్నారు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండు పాటి విన్నారు సత్యం స్వర కల్పనలో చిత్రం మన ఊరి కథ. మీరింతవరకు

0: సంధ్యా రాగాలు శీర్షికన 1980 నుంచి 2000 సంవత్సరం మధ్యలో విడుదలైన చిత్రాల నుంచి మాధుర్యమైన పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదివిన వారు సిహెచ్ కమలారాణి.
1: ఉద్యోగ వార్తలు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఒప్పంద పద్ధతిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో ఉన్న విభాగాలు అసిస్టెంట్ మేనేజర్ ల్యాండ్ అండ్ అక్విజిషన్లో 2 ఖాళీలు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ సోషల్లో 1 ఖాళీ ఉంది. వీటికి కావలసిన అర్హతలు, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఎల్ఎల్బి, పీజీ అలాగే పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయసు 40 సంవత్సరాలకి మించకూడదు. ఎంపిక విధానం రాత పరీక్ష, సిబిటి ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 31 ఆగస్టు 2026. మరిన్ని వివరాలు కావాలనుకున్నవారు https://ncrtc.in వెబ్సైట్లో చూడగలరు. మరొక ప్రకటన. నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో తాత్కాలిక పద్ధతిలో ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో ఉన్న విభాగాలు కెమికల్, బాయిలర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, సివిల్, ఫైర్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఐటి, రాజభాష, ఫైనాన్స్ మరియు మార్కెటింగ్. ఈ విభాగాల్లో మొత్తం 84 ఖాళీలు ఉన్నాయి. వీటికి కావలసిన అర్హతలు, గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాల్లో సిఏ, ఎంసీఏ, ఎంబీఏ, బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. శిక్షణా కాలంలో స్టైఫెండ్ నెలకు 60,000 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత జీతం 40,000 నుండి 140,000 వరకు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 24 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు www.rcfltd.com వెబ్సైట్లో చూడగలరు. వెబ్సైట్ చిరునామా మరొక్కసారి www.rcfltd.com. మరొక ప్రకటన. న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPCలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్లో 40 ఖాళీలు, అలాగే డిప్యూటీ మేనేజర్ మెకానికల్లో 55, డిప్యూటీ మేనేజర్ C&Iలో 40 ఖాళీలు, మొత్తం 135 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు, కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి ఉండాలి. జీతం నెలకు 70,000 నుండి 2,00,000 వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 ఆగస్టు 2026. మరిన్ని వివరాల కోసం www.ntpc.co.in వెబ్సైట్లో చూడగలరు. వెబ్సైట్ చిరునామా మరొక్కసారి www.ntpc.co.in వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు, చదివిన వారు సిహెచ్ కమలారాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.9 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 76% నమోదైంది. విమానయాన కేంద్రం వద్ద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురుమదుర జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం నెలకొని ఉండి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, 60 కిలోమీటర్ల వేగంతో బలమైన

రంగాల్లో వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరించడం జరిగింది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరొక ప్రకటన. వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు తెలియజేస్తున్నారు, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆగస్టు 23, 24 మరియు 25 తేదీల్లో 3 రోజుల పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. మరి ఈ వివరాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్

వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఆగస్టు 23, 24 మరియు 25 తేదీల్లో 3 రోజుల పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. మరి ఈ వివరాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9391-477-4766. నెంబర్ మరోసారి 9391-477-4766. స్థానిక ప్రకటనలు విన్నారు.

ఈ ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం శీర్షికన ఇందులో వ్యక్తిత్వ వికాసం. ఈరోజు మనం గతాన్ని దాటి గమ్యం వైపు ఏ విధంగా పయనించాలో ఈ అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే స్ఫూర్తిదాయకమైన కథ వింటారు. అలాగే వికాసం, ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి జి నందినీదేవి తెలియజేసే వివరాలు వినవచ్చు. ఇంకా వ్యక్తిత్వ వికాసం, క్షమించాలి, ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం శరీరానికి హాని కలిగించే ఆహారాలు ఏమిటో ఈ అంశం గురించి కూడా మరికొన్ని విశేషాలు తెలుసుకుంటారు. ఇంకా సినిమా పాటలు కూడా వినవచ్చు.

ఈ ప్రసారంలో రాత్రి 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. టుడే ఇన్ పార్లమెంట్, ఈరోజు పార్లమెంట్లో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి 8:15 వినవచ్చు. మీరు ఇంతవరకు సమాచార వాణి స్థానిక ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఈరోజు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ

0: రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 21,627 మందికి ఉద్యోగ కల్పన జరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు జరిగిన 20 ఎస్ఐపిబి సమావేశాల ద్వారా 13,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం దక్కిందని, ఈ పెట్టుబడుల ద్వారా 10,86,000 మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సూచించారు. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ఏడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్ఐపిబిలో అనుమతి పొందిన ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను కూడా పూర్తి చేసి 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి రావాలన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. మూలపేట పోర్టు డిసెంబర్లో ప్రారంభించేలా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, ఆధునిక వేర్హౌసింగ్, కోల్డ్ చైన్ ప్రాజెక్టులను అనుసంధానించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. కేవలం విద్యుత్ దీపాల అలంకరణలు అధికారుల జెండా వందనానికే పరిమితం కాకుండా సామాన్య ప్రజలను, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, 14, 15 తేదీలలో సాయంత్రం సమయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు వచ్చి అసెంబ్లీ విద్యుత్ కాంతులను వీక్షించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం వేళల్లో ప్రత్యేక పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు, స్వాతంత్ర్య పోరాట త్యాగాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
1: నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాం. ఆ సాయంత్రం పూట 14, 15 ఒక పోలీస్ బ్యాండ్, సాంస్కృతిక కార్యక్రమాలు, మన ఆ రోజు పోరాటం చేసిన సందర్భాలు, ఇవన్నీ కూడా అక్కడ ప్లే చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. దానికి అందరూ కూడా, ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఎవరైనా రావచ్చు, అందరికీ కూడా ఓపెన్ చేసి ఉంచుతాం కాబట్టి వచ్చి ఆ సంబరాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాలని చెప్పి ఇది ముఖ్య ఉద్దేశం.
0: ఇక శాసనసభ సమావేశాలకు హాజరు కాని ప్రజాప్రతినిధుల వైఖరిపై సభాపతి అసహనం వ్యక్తం చేశారు. సాధారణ ఉద్యోగి విధులకు వెళ్లకపోతే కంపెనీ జీతం ఇవ్వదని, ప్రజల సమస్యలు చర్చించడమే ప్రాథమిక విధిగా ఉన్న శాసనసభ్యులు సభకు రాకుండా వేతనాలు, భత్యాలు ఎలా డిమాండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులకు స్పష్టం చేశారు. శాసన మండలి సమావేశాలకు మాత్రం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు హాజరు కావాలని, మండలిలో తమ పార్టీకి బలం ఉన్నందున ప్రజల తరఫున అక్కడ గట్టిగా పోరాడాలని సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుందని పేర్కొంది. ఇది రాబోయే 12 గంటల్లో అదే ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఆ తర్వాత ఇది వాయుగుండంగా బలపడి తదుపరి 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ తీరాల మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం

0: అవకాశముందని తెలిపింది. వీటి ఫలితంగా రేపటి వర్ష సమాచారాన్ని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన మెరుపు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ విశాఖపట్నం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నాగకార్తీక్ మాట్లాడుతూ, సులువైన మార్గాలలో వచ్చే డబ్బు కోసం ఆశపడి యువకులు గంజాయి రవాణా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రవాణా చేసే క్రమంలో యువత దానికి అలవాటు పడిపోతున్నారని చెప్పారు. గంజాయి సేవించినా అక్రమంగా తరలించినా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. మత్తు వీడితేనే భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యువతను సక్రమ మార్గంలో పెట్టేందుకు మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని యువత సన్మార్గంలో జీవించాలని ఆయన సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ రంగాల్లో 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఈరోజు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ

0: 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం శరీరానికి హాని కలిగించే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. దాంతోపాటు సినిమా పాటలు కూడా వినవచ్చు ఇదే కార్యక్రమంలో. హానికరమైన ఆహారాలు మార్కెట్లో ఈజీగా లభిస్తాయి. చాలామంది ఇలాంటి ఫ్యాక్ చేసిన ఆహారాన్ని ఇంటికి తీసుకొచ్చి తింటూ ఉంటారు. అయితే వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు సహా శరీరంలోని ఇతర కీలక అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఇవి అనేక విదేశీ కంపెనీలు శాండ్విచ్లను తయారు చేస్తున్నాయి. ఇవి రుచి విషయంలో కూడా ఈ కంపెనీలు రాజీ పడవు. ముఖ్యంగా అవి చాలా టేస్టీగా ఉండటం వల్ల చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఎక్కువగా శాండ్విచ్లు తినడం మీ ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ఇది కడుపు సమస్యలను ఎక్కువగా కలిగిస్తుంది అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు టిఫిన్ చేసే సమయంలో వీటిని తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇంట్లో వండిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటారు. మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు మన ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలామంది కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు ఈ ఎండ వేడి తట్టుకోవడానికి. ఇది సరైన అలవాటు కాదు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, దంతాలు, ఎముకల వ్యాధి, డిప్రెషన్, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి హానికరమైన ఆహారాలకు దూరంగా ఉంటూ సమతుల్య పోషకరమైన ఆహారం తీసుకోవడం సరైన ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

0: సాయం సమీరం కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి ఇప్పుడు వికాసం శీర్షికన ఇందులో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ గురించి కొన్ని విషయాలు వింటారు. తెలియజేస్తున్న వారు జి నందిని.
1: శ్రోతలందరికీ నమస్కారం. దేశంలోని ఆహార ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడం, పంటల వృధాను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ను అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు, ప్యాకేజింగ్ సదుపాయాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. దీనివలన రైతులకు తమ పంటలకు మంచి ధర లభిస్తుంది, అలాగే పంటల నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఆహార పదార్థాల వృధా తగ్గుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఈ పథకం రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు, సహకార సంఘాలు, పారిశ్రామికవేత్తలకు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు ఉపయోగపడుతుంది. ఆహార ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ఉత్పత్తులకు విలువను జోడించి రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మన దేశంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులు వంటి అనేక వ్యవసాయ ఉత్పత్తులు పండుతున్నాయి. అయితే సరైన ప్రాసెసింగ్, నిల్వ, రవాణా సౌకర్యాలు లేకున్నా వాటిలో కొంత భాగం వృధా అవుతుంది. కాబట్టి ఈ సమస్యను తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు, శీతలీకరణ వ్యవస్థల అభివృద్ధి, గ్రేడింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా వంటి సదుపాయాలు. దీనివలన రైతులు తమ పంటలను వెంటనే అమ్మాల్సిన అవసరం తగ్గుతుంది, నిల్వ చేసి ప్రాసెస్ చేసి మంచి ధరకు విక్రయించే అవకాశం లభిస్తుంది. దీంతో రైతుల ఆదాయం పెరగడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ పథకం వలన మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు, స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కొత్త అవకాశాలను పొందగలుగుతారు.

0: చేస్తున్నారు. వ్యవసాయం నుంచి పరిశ్రమ వరకు విలువగొలుసును బలోపేతం చేసి రైతుకు మెరుగైన ఆదాయం వినియోగించడానికి నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించడంలో ఈ పథకం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
1: మీరు ఇంతవరకు ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ సంబంధించిన కొన్ని విశేషాలు విన్నారు. తెలియజేసిన వారు జి నందిని. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ స్ఫూర్తిదాయకమైన కథ ఒకటి విందాం. ఒక వర్తకుడికి సంతలో ఒక అందమైన ఒంటె కనబడుతుంది. చాలా బేరసారాల తర్వాత ఆ ఒంటెను కొని తెచ్చుకున్నాడు. దాని జీవుని కింద ఒక వజ్రాల సంచి అతని సేవకుడికి కనిపిస్తుంది. అప్పుడు అతను, "సేఠ్జీ, ఒంటితో పాటుగా ఒక వజ్రాల సంచి కూడా వచ్చింది" అన్నాడు. ఆనందంగా తళతళ మెరుస్తున్న వజ్రాలను చూసి, "నేను ఒంటిని మాత్రమే కొన్నాను. ఈ వజ్రాల సంచి మనది కాదు, ఇచ్చేద్దాం" అంటాడు వర్తకుడు. సేవకుడు, "ఈ సంచిని ఉంచుకుంటే ఎవరికీ తెలియదు, కాబట్టి ఉంచుకోండి సేఠ్జీ" అంటాడు.

ససేమిరా అని ఆ ఒంటెల వ్యాపారి దగ్గరికి వెళ్ళి అతని వజ్రాల సంచిని ఇచ్చేస్తాడు. ఒంటెల వ్యాపారి వజ్రాల సంచిని చూసి చాలా ఆనందించి, నేను ఆ ఒంటె జీన్ కింద ఈ సంచి పెట్టి మర్చిపోయాను, నా వజ్రాలు నాకు అందించినందుకు ధన్యవాదాలు అంటూ, వీటి నుంచి మీకు ఇష్టమైన ఒక వజ్రాన్ని తీసుకోండి అని అంటాడు వ్యాపారి. మీ వస్తువులు మీకు ఇచ్చినందుకు నాకు బహుమతులు అభినందనలు అవసరం లేదండి అని వర్తకుడు బదిలిస్తాడు. ఒంటెల వ్యాపారి ఎంత ఒత్తిడి చేసినా వర్తకుడు మాత్రం తీసుకోవడానికి ఒప్పుకోలేదు. నిజానికి నేను రెండు వజ్రాలను మీ అనుమతి లేకుండానే సంచి నుండి తీసుకున్నాను అంటాడు వర్తకుడు. ఈ మాట విన్న ఒంటెల వ్యాపారికి కోపం నశాలానికి అంటింది. సంచిలోని వజ్రాలను లెక్క పెట్టుకుంటాడు, కానీ అన్నీ ఉంటాయి. అయితే నీవు దొంగిలించిన వజ్రాలు ఏవి అని అడుగుతాడు వ్యాపారి. అప్పుడు వర్తకుడు, వేరే ఏం లేదు మిత్రమా, నీతి నిజాయితీ ఈ రెండు లక్షణాలు వజ్రాలు లాంటివి. ఇవి మనలో ఉంటే మనకన్నా ఐశ్వర్యవంతులు ఎవ్వరూ ఉండరు అని వ్యాపారితో అంటాడు. వ్యాపారి చాలా సంతోషంతో, నేను కూడా ఈరోజు నుండి మీలాగే నీతి నిజాయితీతో ఉంటాను, జీవిస్తాను కూడా అని అంటాడు. మరి కథ విన్నాం కదా, ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమం మనం వింటున్నాం. చివరిగా వ్యక్తిత్వ వికాసం శీర్షికన ఈరోజు మనం గతాన్ని దాటి గమ్యం వైపు ఏ విధంగా పయనించాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒకే నిత్య కృత్యంలో బతికేస్తుంటారు. తిన్నామా, సంపాదించామా, పడుకున్నామా, ఇంతే జీవితం. సామాన్యుల ఆలోచన విధానం ఇక్కడే ఆగిపోతుంది. కానీ జీవితం అంటే కేవలం రోజులు గడపటం కాదు, దానికి ఒక ఉన్నతమైన విలువ, ఒక స్పష్టమైన పరమార్థం ఉండాలి. మనల్ని వెనక్కి లాగే శృంఖలాలను తెంచుకొని ఒక అసాధారణమైన వ్యక్తిత్వంతో ముందుకు సాగడమే నిజమైన జీవనం. మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా బంధించేవి ప్రధానంగా మూడు అంశాలు అయి ఉంటాయి. అవేమిటంటే పాత జ్ఞాపకాలు, పోస్ట్ మెమరీస్, అలాగే రెండవది విఫలమైన సంబంధాలు, ఫెయిల్డ్ రిలేషన్షిప్స్. మరొకటి, మూడవది చేదు అనుభవాలు, బిటర్ ఎక్స్పీరియన్సెస్. ఇందులో మొదటి విషయానికి వస్తే, గతం అనేది ఒక మధురమైన కళ కావచ్చు లేదా ఒక భారం కావచ్చు. కానీ గడిచిపోయిన కాలంలోనే బతకటం అంటే లభించిన వర్తమానాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది. ఇక రెండవది విఫలమైన సంబంధాలు, ఫెయిల్డ్ రిలేషన్షిప్స్. బంధాలు విరిగిపోయినప్పుడు బాధ కలగడం సహజం. కానీ ఆ విరిగిన ముక్కలను పట్టుకుని కూర్చుంటే కొత్త బంధాలకు, కొత్త అవకాశాలకు మన జీవితంలో చోటు ఉండదు. తర్వాత చేదు అనుభవాలు, బిటర్ ఎక్స్పీరియన్సెస్. ఎవరో మోసం చేశారనో, ఎక్కడో అపజయం ఎదురైందనో భయంతో అక్కడే ఆగిపోతే మనలోని అసలు సామర్థ్యం ఎప్పటికీ బయటపడదు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, గతం అనేది ఒక నడుస్తున్న రోడ్డు లాంటిది. దాన్ని చూస్తూ ప్రయాణించాలి తప్ప అందులోనే ఇల్లు కట్టుకుని ఉండిపోకూడదు. ఉన్నతమైన ఆలోచనలు, విలువలతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలి. గతం నాకు అనుభవాన్ని ఇచ్చింది, భవిష్యత్తును నేను నిర్మించుకుంటాను అని ఆలోచిస్తూ సమాజానికి, తోటివారికి ఉపయోగపడేలా విలువలతో జీవించడం అలవాటు చేసుకోవాలి. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం.

మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో భూ సంరక్షణ మరియు ఎరువుల వినియోగం, నేల పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ జె జగన్నాథం గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లెల భాస్కర ఫణి శ్రీనివాస్ వీణావాదన వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఉదయం 6:00 దేశభక్తి గీతం,

అదిగదిగో మా తల్లి. బృందగానం వింటారు రచన శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. భక్తిరంజని కార్యక్రమం 6:10 వింటారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ పివిఎల్ సుబ్బారావు. పొలం పనులు కార్యక్రమం 6:35 ప్రసారమవుతుంది. ఇందులో వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఫ్రీడమ్ ఫైటర్ కనపర్తి వరలక్ష్మమ్మ వర్ధంతి, అలాగే తెలుగు రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత ఇల్లాలి కోరిక నాటిక ప్రసారమవుతుంది. నిర్వహణ డాక్టర్ బండి సత్యనారాయణ, పర్యవేక్షణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్ప

రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత ఇల్లాలి కోరిక నాటిక ప్రసారమవుతుంది. నిర్వహణ డాక్టర్ బండి సత్యనారాయణ, పర్యవేక్షణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు. రచనాశ్రీ కె నవీన్ కుమార్. కర్ణాటక సంగీతం కార్యక్రమం 8:35 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ ఎన్ రవికిరణ్ గోటు వాద్యం ప్రసారమవుతుంది. 10:00 అవయవదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మధరావు, పరిచయకర్త కె సుమ. రేపు మధ్యాహ్నం 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మానసిక ఆరోగ్యంపై మోనోపాజ్ ప్రభావం, డాక్టర్ ఇసుకుపల్లి వాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 2:31 జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో చించు కథ తప్పెటగుళ్ళు ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ పి గంగయ్య మరియు బృందం. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు మాధుర్యమైన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 సాయం సమ్మేళనం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, ఇందులో జుగ్ జుగ్ జియో గురించి కొన్ని విశేషాలు, ఇంకా ప్రేరణ స్ఫూర్తిదాయకమైన కథ వ్యక్తిత్వ వికాసం, ఇంకా సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఘన మరియు ద్రవరూప సేంద్రియ ఎరువుల తయారీ విధానం, శాస్త్రవేత్త శ్రీమతి పి సౌజన్య ప్రసంగం వింటారు. రేపు రాత్రి 10:00 క్వశ్చన్ హవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసుల చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాల నిరసనల మధ్యే ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదాంబికాపాల్ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షపై విద్యార్థుల నిరసనలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారని, దీనిపై సభ చర్చను చేపట్టవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
1: పార్లమెంటరీ డెమోక్రసీ మే ఆపోజిషన్ పార్టీ డిస్కషన్ కే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ జవాబ్ దేతే హై. యహాన్ తో సర్కార్ ఖుద్ హీ కహ రహే హై కి హమ్ డిస్కషన్ కరేంగే, జవాబ్ దేంగే, ఔర్ ఆపోజిషన్ జవాబ్ సుననే నహీ చాహతే ఔర్ భాగ్ రహే హై.
0: అంతకు ముందు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్

0: ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్య, అయోధ్య రామ్ మందిర్ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల అంశాన్ని లేవనెత్తారు. దేశం నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని బిర్లా అన్నారు.
1: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विशेष स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है.
0: ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. పార్లమెంటులో చర్చలపై విపక్షాలు తమ వైఖరిని పదే పదే మార్చుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, విపక్షాలు మొదట చర్చను డిమాండ్ చేశాయని, అయితే ప్రభుత్వం దానికి అంగీకరించిన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నాయని ఆరోపించారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి ప్రభుత్వం విపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని, చర్చల్లో పాల్గొనాలని విపక్షాలకు పదే పదే విజ్ఞప్తి చేసిందని ఆయన అన్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యుడని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ పుస్తకం కోవింద్ బాల్యం నుండి భారత 14వ రాష్ట్రపతిగా ఆయన సాగించిన ప్రయాణం, అనుభవాలు, సవాళ్లను వివరిస్తుంది. గాంధీజీ, అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి మహనీయులు కన్న నవభారత కలలను నిజం చేయడంలో రామ్నాథ్ కోవింద్ వంటి నేతలు కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు.
2: कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे. इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा. यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा.
0: ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయం అనేది కేవలం అధికారాన్ని సాధించే మార్గం మాత్రమే కాదని, అది దేశానికి సేవ చేసే ఒక సాధనమని అన్నారు. ఈశాన్య రైల్వేలోని ఇజ్జత్ నగర్ డివిజన్కు చెందిన 660 కిలోమీటర్ల మేర 295 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కవచ్ వెర్షన్ 4.0 ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ వెర్షన్ కింద గుర్తించిన రైల్వే సెక్షన్లలో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది. రైళ్లు గరిష్ట అనుమతించదగిన వేగంతో సురక్షితంగా ప్రయాణించేలా చేస్తుంది. కార్యాచరణ విశ్వసనీయతను మెరుగుపరుస్తుంది. దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన రైలు కార్యకలాపాలకు మద్దతిస్తుంది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫాయిల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ షర్జిన్

0: దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమరేశన్ పద్మగిషో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జూలై 18 నుంచి 20 వరకు ఎగువ అసోంలోని జిల్లాల్లో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాల సమయంలోనూ, అంతకుముందు కూడా ఆయా జిల్లాలకు భారత వాతావరణ శాఖ ముందస్తు జిల్లా స్థాయి వర్షపాత అంచనాలను, హెచ్చరికలను జారీ చేసింది. ప్రభుత్వం ఈ విషయాన్ని తెలియజేస్తూ జిల్లాల్లో జోర్హాట్, గోలాఘాట్, శివసాగర్, చెరాయిదేవ్ ఉన్నాయని పేర్కొంది. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అస్సాం రాష్ట్రం కోసం వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాలు 7 రోజుల ముందస్తు సమయంతో భారీ, అతి భారీ వర్షపాత సంఘటనలను ఖచ్చితంగా నమోదు చేశాయని, తర్వాతి 7 రోజులకు చెల్లుబాటయ్యే రోజువారీ హెచ్చరికలు కూడా జారీ చేశాయని చెప్పారు. రాజస్థాన్, గ్యాంగ్టెక్, పశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో భూ సంరక్షణ మరియు ఎరువుల వినియోగం ఈ అంశం గురించి నేల పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ జె జగన్నాథం గారి ప్రసంగం వింటారు.
1: భూ ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావము, సుస్థిర వ్యవసాయానికి ఎరువుల వినియోగం గురించి మనము చెప్పుకున్నట్లయితే, ఈ మధ్యకాలంలో ఎల్నినో గురించి చాలా మాటలు మనం వింటున్నాం. ఈ ఎల్నినో అనేది ఏంటంటే వాతావరణంలో ఏర్పడేటటువంటి ఒక ప్రక్రియ. ఇది ప్రతి 1 నుంచి 7 సంవత్సరాల లోపు ఒకసారి ఏర్పడేటటువంటి ఒక వాతావరణ మార్పు. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితలంపై ఏర్పడేటటువంటి అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వలన ఎల్నినో పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వలన మన ఋతుపవనాలు ఇవి మందగించటం వలన, సముద్ర జలాలు వేడెక్కడం వలన

మన సముద్రంలో ఏర్పడేటటువంటి ఋతుపవనాలు సక్రమంగా లేకపోవటం వలన ఈ వర్షాపాతం అనేది చాలా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ కారణం వలన మన జలాశయాలన్నింటిలో కూడా నీరు తగ్గిపోవటం, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి వర్షపాతం లేకపోవటం వలన సకాలంలో రైతులు పంటలు వేసుకోలేకపోవటము, కరువు సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మనం అధిగమించడానికి కొన్ని సూచనలు అనేవి మనము చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువగా పంటల ప్రభావం పైన ఈ వర్షపాతం అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించబడుతుంది. వర్షం లేకపోతే పంటల తాలూకా దిగుబడులు కానీ అలాగే భూమి ఆరోగ్యం కానీ చాలా మటుకు దెబ్బతినేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లోటు వర్షపాతం వలన మనకి సకాలంలో పంటలకు సరైన నీరు అందించలేకపోవటం వలన మనము పంటల దిగుబడి తగ్గిపోవటము, ఒక్కోసారి పంటలు పూర్తిగా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే కరువు పరిస్థితులు కూడా ఏర్పడడానికి సూచన ఉన్నాయి. అలాగే మత్స్య సంపద కానీ, కోళ్ళ పరిశ్రమ కానీ, అలాగే పశు సంపద పరిశ్రమ కానీ, ఇవన్నీ కూడా ఈ లోటు వర్షపాతం వలన చాలా దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా మనకి ఈ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వలన కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు, అలాగే పాడి పరిశ్రమలు అయితే పాల దిగుబడి తగ్గిపోవటం, అలా పౌల్ట్రీ రంగంలో మనం చూసుకున్నట్లయితే వాటి తాలూకా దిగుబడులు బాగా తగ్గిపోవడం అనేది ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. దీనివలన మన భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం, ఎందుకంటే మన భారతదేశం ఎక్కువగా 80% వరకు కూడా ఈ వ్యవసాయం పైనే, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పైన ఎక్కువగా ఆధారపడి ఉంది. కనుక మన జీడిపి గణనీయంగా తగ్గిపోయేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి వీటన్నిటిని కూడా మనం చేయటానికి కొన్ని అంశాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, అయితే ఈ ఎల్లున్న పరిస్థితుల్లో అంతా కూడా మనకి లోటు వర్షపాతమే ఉంటుందా అని మనం గమనించుకున్నట్లయితే, గత సంవత్సరాల తాలూకా పరిశోధన ఫలితంగా మనకి హిందూ మహాసముద్రంలో ఏర్పడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. అది ఇండియన్ ఓషన్ డైపోల్ అని అంటాం, IOD. ఇది మనకి అనుకూలంగానే ఉన్నట్లయితే ఎల్లైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మన భారతదేశానికి చక్కనటువంటి వర్షపాతాలు కురిసే సమయాలు చాలా ఉన్నాయి. అంటే ఇది మనకి అనుకూలంగా లేకపోతే గణనీయంగా వర్షపాతం తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదిగా మనం పూర్వం చెప్పుకున్నట్టుగా కరువు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మనకి ఏర్పడేటటువంటి కరువు పరిస్థితి ఏంటంటే, గత 120 సంవత్సరాలకు ముందు వరకు కూడా ఇలాంటి కరువు అనేది ఏర్పడలేదు. ఎందుకంటే పసిఫిక్ ఓషన్లో ఏర్పడేటటువంటి ఆ పరిస్థితులను మనము చూస్తున్నాం. కనుక శాస్త్రవేత్తలు నిరంతరంగా అధ్యయనం చేస్తున్నారు. కనుక ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. దీన్ని అధిగమించడానికి మనం కొన్ని చర్యలు మనం చేపట్టాలి. అయితే ఈ చర్యలు చేపట్టే ముందు మనకి దీనివలన భూసారం పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటే, ముఖ్యంగా వర్షపాతం తగ్గిపోవటం వలన మనకి భూమిలో సారం అనేది దెబ్బతింటుంది. అందుకే భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు గణనీయంగా తగ్గిపోయి వాటి చర్యలు కూడా క్రమంగా మందగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల చర్యల వల్లనే మన భూమి సారవంతం అవుతుంది. మనం వేసుకునే పంటలకి పోషణ అందించే శక్తి కూడా పెరుగుతుంది. ఈ వర్షపాతం తగ్గిపోవటం వలన ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరిగిపోవటం వలన మనకి సూక్ష్మజీవులు చర్యలు నెమ్మదించటం, అలాగే వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటం వలన మనకి ఈ పోషక పదార్థాలు అందే ప్రభావం తగ్గిపోతుంది. దీనివలన పంటలు చాలా గణనీయంగా దిగుబడులు తగ్గిపోతాయి. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే రైతాంగం వేసేటటువంటి ఎరువులు కూడా భూమిలో తగినటువంటి తేమ కానీ లేకపోయినట్లయితే ఇవి మొక్కలకు అందే పరిస్థితి లేదు. ఇది కూడా మనకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించే అవకాశం ఉంది. అలాగే భూమి తాలూకా నిర్మాణం అది కూడా తీవ్రంగా దెబ్బతిని రానున్న రోజుల్లో భూమి వ్యవసాయానికి అనుకూలంగా లేకపోయే ప్రమాదం కూడా దీన్ని ఉంది. ఇవన్నీ మనము చూసుకున్నట్లయితే వీటిని నివారించడానికి, ఈ భూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది మన వ్యవసాయ రంగానికి చాలా ఉత్తమిస్తుంది. కనుక మన రైతులకి ఇది చాలా ఉపయోగకరం. కనుక మనం దీన్ని జాగ్రత్తగా అమలు చేయాలి. అయితే భూమి ఆరోగ్యం గురించి మనం చెప్పుకున్నట్లయితే, భూమికి 3 రకాలైనటువంటి ఆరోగ్యాలు మనకు ఉంటాయి. అది భూమి తాలూకా భౌతిక ఆరోగ్యము, అలాగే రసాయనిక ఆరోగ్యము, అలాగే జీవ ఆరోగ్యం అని 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. భౌతిక ఆరోగ్యం అయితే నేలలో నిర్మాణము, నేలలో మట్టి అణువుల తాలూకా అవి ఏర్పడే క్రమము, దానివలన భూమికి గాలి

నీరు నిలుపుకునే శక్తి, ఇవన్నీ కూడా చక్రంగా ఉండేటటువంటి వ్యవస్థ మనకు ఉంటుంది. భూమి తాలూకా రసాయనిక ఆరోగ్యం చెప్పుకున్నట్లయితే భూమిలో లభ్యమయ్యేటటువంటి పోషకాలు, అలాగే ఎక్కువగా నత్రజని, భాస్వరము, పొటాషు లాంటివి, అలాగే సూక్ష్మ పోషకాలు అనేటువంటి జింకు, కాపర్, ఇనుము లాంటి మూలకాలు, ఇవన్నీ కూడా మనకి రసాయన ఆరోగ్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే భూమి తాలూకా జీవ ఆరోగ్యం గురించి చెప్పుకున్నట్లయితే భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు, వానపాములు అయితేనేమి, రకరకాల క్రిమి కీటకాదులు అయితేనేమి, ఇవన్నీ కూడా భూమిలో ఉండి భూమిని గుల్లపరిచి భూమిలో ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా పోషకాలుగా మార్చే ప్రక్రియ అంతా కూడా ఈ సూక్ష్మజీవులే చేస్తే కనుక వాటి తాలూకా చర్యలు, భూమిలో ఎప్పుడైతే తేమ తగ్గిపోతుందో ఆ ప్రక్రియ అంతా కూడా నిలిచిపోతుంది. అలాగే భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వల్ల కూడా వాటి తాలూకా చర్యలు నెమ్మదించి వాటితల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. కనుక ఆ ఆరోగ్యం అనేది భూమి తాలూకా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఏ విధమైన చర్యలు చేపట్టాలంటే, ముఖ్యంగా ఈ ఎల్నినో పరిస్థితుల్లో మనకు పూర్తిగా వర్షం అంటూ కొరకపోవడం అంటూ ఏమి ఉండదు, కానీ సస్యానికి అనుకూలమైనటువంటి వర్షం మాత్రం కురవదు. అంటే ఒక రోజులో ఇంచుమించుగా అధికమైనటువంటి వర్షపాతం కురిసేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అంటే సాధారణంగా ఒక రోజుకి మనకి 2.5 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం కానీ పడితే మంచి వర్షం కురిసిందని అనుకుంటాం. అంతకు మించి ఎక్కువ వర్షం కానీ ఒక రోజులో పడితే అది మనకి నష్టం కలిగించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా నేల కోత ఏర్పడడం, నేల సారవంతమైనటువంటి నేల పైపొర కోతకు గురై మనకి భూమి నుంచి ఏదైనా చెరువుల్లోకి, కాలువల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివలన చాలా నష్టం జరుగుతుంది మన భూములకి. ఇది కూడా ఈ ఎల్నినో పరిస్థితుల్లో సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. లేకపోతే వర్షం పూర్తిగా లేకపోవటం, కురిస్తే ఒక్కరోజులోనే అధిక వర్షపాతం కురవటం అలాంటివి జరుగుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితులు రాకుండా మనకి సాధారణంగా వాలు ప్రాంతాలు ఎక్కువగా ఉంటే మనకి కాంటూరు వ్యవసాయం చేసుకోవాలి. వాళ్ళకి అడ్డంగా జీవగట్టులు కానీ, ట్రెంచెస్ కానీ ఇవన్నీ తవ్వుకొని మనకి నీరు నడిచేటట్టుగా చేసుకోవాలి, కానీ పారేటట్టుగా చేసుకోకుండా ఉండాలి. అది నీరు నడిచేటట్టుగా ఉండేటప్పుడు మనకి ఎక్కువ నీరు భూమిలోకి ఇంకి మనకి భూమి ఈ నీటి అద్దరిని తట్టుకునేటటువంటి శక్తి మనకి పెరుగుతుంది. అలాగే కురిసినటువంటి వర్షాన్ని అంతటా ఒడిసి పట్టుకొని మనకి ఎక్కడైనా లోతైన ప్రదేశాల్లో చిన్న కమతా లాంటివి తవ్వుకొని అందులో నీరుని మనము నిల్వ చేసుకుని ఉంచుకొని ఎప్పుడైతే మనకి నీటి ఎద్దడి వర్షపాతం అనేది లేకుండా పోతుందో అలాంటి పరిస్థితుల్లో మనకి మనం స్టోర్ చేసుకునేటటువంటి నీటిని, నిల్వ చేసుకునే నీటిని మనం తిరిగి పంటలకు ఉపయోగించుకునే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. కనుక ఈ పరిస్థితుల్లో మనము ఎక్కువగా మనకి తుంపర సేద్యం అనేది, బిందు సేద్యం అనేటటువంటి పద్ధతులు కానీ ఆచరించినట్లయితే మనకు చాలా వరకు కురిసినటువంటి వర్షపాతాన్ని, నీటిని మనం సద్వినియోగం చేసుకొని పంటలకు ఏమాత్రం నష్టం లేకుండా మనము మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే భూమిలో ఎక్కువగా సేంద్రియ పదార్థాలు వేయటం వలన కూడా, అంటే పశువుల గత్తం కానీ, వానపాముల గత్తం కానీ, అలా ఇతరత్ర ఏదైనా సేంద్రియ ఎరువులు మనం ఎక్కువగా వాడటం వలన, అంటే ఇంచుమించుగా ఎకరాకి 10 బండ్ల వరకు కూడా బాగా మాగినటువంటి పశువుల ఎరువు వేసుకోవటం, అలాగే ఒక 2 నుంచి 3 టన్నుల వరకు కూడా వానపాముల ఎరువులు వేసుకోవటం వలన కూడా భూమి తాలూకా ఆరోగ్యం మంచిగా కాపాడబడుతుంది. భూమిలో ఈ పోషక విలువలు ఉంటాయి, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరుగుతుంది. అలాగే ఈ పోషకాలు, ఈ సూక్ష్మజీవుల తాలూకా చర్యల వలన ఈ మొక్కలన్నీ కూడా నీటి అద్దెను తట్టుకునే శక్తి వాటికి పెరుగుతుంది. ఈ రకమైనటువంటి చర్యలు మనం చేపట్టాలి. అలాగే భూమిపైన సేంద్రియ పదార్థాలతో ఆచ్ఛాదన ఏర్పాటు చేయడం వలన, అంటే మనకి ఇంగ్లీష్లో మల్చింగ్ అంటాం, ఇలా చేయడం వలన ఏంటంటే ఈ ఎండ వేడిమికి భూమిలో ఉండే నీరు ఆవిరైపోకుండా ఉంటుంది. అలాగే సూక్ష్మజీవులన్నీ కూడా చక్కగా ఉంటుంది, భూమి చల్లదనం పెరుగుతుంది. ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే ఈ నేల తాలూకా కోత అరికట్టబడుతుంది, ఈ నీటి నిల్వ ఎక్కువగా సామర్థ్యం పెరుగుతుంది. కనుక ఈ రకమైనటువంటి ఆచ్ఛాదన అనేది మనకి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కనుక దీనికి ఎక్కువగా పప్పుధాన్య పంటల్లో ఉండేటటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు చాలా ఉపయోగపడతాయి. వీటిని మనం ఆచ్ఛాదనగా ఉపయోగించడం వలన చాలా మేలు జరుగుతుంది. అదే కాకుండా ఈ పరిస్థితుల్లో మనము రసాయనిక ఎరువుల వినియోగం కూడా చాలా జాగ్రత్తగా చేపట్టవలసిన అంశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలామంది మన రైతాంగము సాధారణ పరిస్థితుల వల్లనే ఇక్కడ కూడా ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడినట్లయితే మనకి చాలా నష్టం కలుగుతుంది. దీనికి ఏమిటంటే ఎక్కువగా నత్రజని ఎరువుని ఉపయోగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నత్రజని అనేది ఏంటంటే మొక్కలకు చాలా అవసరము, పంటల దిగుబడి చాలా అవసరమే, కానీ దాన్ని మితిమీరి ఎక్కువగా వేయటం వలన, మనము అనుకునే పరిస్థితుల్లో దాన్ని వేయకపోవడం వలన కూడా చాలా నష్టం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ఒక మంచి వర్షపాతం కురిసిన తరువాత తగు మోతాదులో
మనకి నత్రజని ఎరువుని వేసుకోవాలి. అంతేగాని అధిక వర్షం కురిసిన తర్వాత

మనం వేసినటువంటి నత్రజని అంతా కూడా భూమి నుండి వేరుపడి మనకి చెరువుల్లోనూ కాలువల్లోనూ పెరిగిపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కనుక నత్రజని వినియోగం గురించి చాలా చేసుకోవాలి. అందుకోసం దాన్ని నత్రజని ఒకేసారి కాకుండా దపదపాలుగా వేసుకునేటటువంటి పరిస్థితి మనకు ఉండాలి. అంటే రెండు సార్లు కాకుండా ఎక్కువగా పెంచుకోవాలి. అంటే ఒక 3 నుంచి 4-5 సార్లుగా మనం వేసుకునేటటువంటి పరిస్థితి, అంటే కొద్ది కొద్ది పరిమాణంలో ఎక్కువసార్లు మనం వేసుకోవాలి. అలాగే భాస్వరం తలక ఎరువు కూడా మనము మన పైపాటుగా కాకుండా ఆఖరి దిక్కులో చక్కగా వేసుకొని సేంద్రియ పదార్థాలతో కలిపి చక్కగా వేసుకోవాలి. దీనివల్ల మనకి వేళ్ళన్నీ చక్కగా పెరిగి ఎక్కువ మొత్తంలో నీటిని సంగ్రహించి ఈ నీటి అద్దెన్ని తట్టుకునే శక్తి మనకు పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా పొటాష్ ఎరువు, ఇది చాలా కీలకమైన అంశం. ఈ పొటాష్ అనేది ఏంటంటే ఈ ధాతువు మొక్కల్లో ఉండి నీటి అద్దరిని మనం తట్టుకునే శక్తి మొక్కలకు పెంచుతుంది. అలాగే మనకి క్రిమికీటకాదుల తాలూకా తట్టుకునే శక్తి కూడా ఈ పొటాషియం తాలూకా అణువు వలన మనకి పెరుగుతాయి. కనుక పొటాషియం ఎరువులు కూడా చక్కగా వేసుకోవాలి. మరి అది మనకి

0: చేసుకోవాలి. అంటే వరి పంటని అనుకూలంగా మనకి ఏదైనా పప్పుధాన్య పంటలు కానీ, అలాగే మొక్కజొన్నతో పాటుగా పప్పుధాన్య పంటలు, వేరుశనగ పంటలు రకరకాల సాళ్ళల్లో వేసుకోవటం వలన కానీ మనకి మంచి ఫలసాయాన్ని మనము పొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నీటి వినియోగం కానీ, మనకి సద్వినియోగం చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా మనకి మంచి అవకాశాలుగా మారుతాయి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మిశ్రమ పంటల సాగు అనేది రైతులకు చాలా మంచి లాభాలను అందించేటట్టు విధంగా మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ విషయాలన్నీ మనం పరిశీలన చేసినట్లయితే, దీనికోసం అంటూ మనము కొన్నిసార్లు ఈ నీటి ఎద్దడి పరిస్థితి మనకి ఏర్పడుతున్నప్పుడు మనము తక్కువ నీటితో ఎక్కువగా పంటలు పండించేటటువంటి కొన్ని పంటలు ఉన్నాయి. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే వరి పంటకి మనకి ఎక్కువగా నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే మొక్కజొన్న పంట కూడా కొంతవరకు కూడా నీటి అవసరం కొన్ని పంటలకు ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మనకి అపరాలు కానీ, అలాగే చిరుధాన్యాలకు కానీ, ఇవన్నిటికీ కూడా తక్కువ నీటితోనే వర్షాధారంగా మనము వివిధ ప్రాంతాల్లో పండించడానికి అవకాశం ఉంటుంది. వీటి కాల పరిమితి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఎల్నినో పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితి ఉంటుంది. కనుక మనకి పంటల కాల పరిమితి అనేది ఎక్కువగా ఉంటే ఆ పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పంటల తాలూకా కాల పరిమితి తక్కువగా ఉండాలి. అంటే 80 రోజుల నుంచి 100 రోజులు లోపే వచ్చేటటువంటి పంటలు, అలాంటి వంగడాలను మనం తీసుకొని మనం జాగ్రత్తగా వీటిని మనము పరిస్థితులకు చూసుకొని వినియోగించుకున్నట్లయితే మనకు చాలా వరకు ఈ నష్టాన్ని నివారించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కనుక ఈ సూత్రాలన్నీ కూడా రైతాంగం అనేది చాలా చక్కగా పాటించాలి. అలాగే పడినటువంటి వర్షాన్ని అంతటిని కూడా వృధా కాకుండా చెరువులు చేమలు అన్నింటిలో కూడా నింపుకునేటటువంటి విధంగా చూసుకోవాలి. అలాగే తక్కువ వర్షపాతం ఉంటుంది కనుక మనకి ఈ వర్షాన్ని నిలుపుకునే శక్తి పెంచేటట్టుగా భూమికి తయారు చేయాలి. ఇందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకి పోసా జల్ అనేటటువంటి ఒక పదార్థం అనేది మనకి న్యూఢిల్లీలో ఆ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మనకి వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇదేమంటే ఈ పదార్థము తన పరిమాణం కంటే ఎక్కువగా, ఇంచుమించుగా 40 నుంచి 50 రెట్లు ఎక్కువగా నీటిని నిలుపుకునే శక్తి ఈ పదార్థానికి ఉంటుంది. అంటే ఇంచుమించుగా చెప్పాలనుకుంటే 1 కేజీ ఈ పోసా జల్ల కానీ మనము పొలాల్లో వేసినట్లయితే ఇది 200 లీటర్ల వరకు కూడా నీటిని నిలుపుకునే శక్తి దీనికి ఉంటుంది. అందుకని ఇలాంటి కీలకమైనటువంటి పరిస్థితుల్లో అలాంటి ఉత్పత్తులు మనము ఈ భూమిలో కలుపుకొని వేసుకోవాలి. దీనివల్ల మనకి పరిశోధనలు చెప్తున్నాయి, దీనివల్ల మనకి చాలా మంచి ఉపయోగం అనేది జరుగుతుంది. నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితుల్లో ఏదైతే ఈ పదార్థం సంగ్రహించినటువంటి నీటిని తిరిగి మొక్కలు దాన్ని ఉపయోగించుకోవటం వలన కూడా మనము ఇంచుమించుగా 2 నెలల కాలం వరకు కూడా వర్షపాతం లేకపోయినప్పటికీ కూడా మనం మంచి దిగుబడులు సాధించినట్టుగా మరి వివిధ పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాం. కనుక ఈ పోసజల అనేటటువంటి ఈ పదార్థాన్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు వ్యవసాయంలో. దీనికి ఏంటంటే ఎకరానికి 1-2.5 కేజీలు మ్యాక్సిమం 3 కేజీల వరకు కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మనము 50 నుంచి 100 కేజీల పశువుల గత్తంతో, బాగా మాగిన పశువుల గత్తంతో ఈ పూస జల్ అనేటటువంటి పదార్థాన్ని, ఇది చిన్న పంచదార పటికిల్లాగా ఉంటుంది, ఇది సన్నగా ఉంటుంది, దీన్ని మనం గత్తాల్లో శుభ్రంగా కలుపుకొని ఆఖరి దుక్కుల్లో మనము భూమిలో కలిగి దున్నుకొని ఆ తర్వాత మంచి వర్షం పడిన తర్వాత మన విత్తనాలు కానీ వేసుకున్నట్లయితే మన తాలూకా పంటలకి ఏమాత్రం కూడా నష్టం జరగకుండా మనము మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం రైతాంగం ఆచరించడం వలన ఈ మంచి ఫలితాలు పొందవచ్చునని, ఇలాంటి ఎలనెన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం శాస్త్రవేత్తల సూచనల ప్రకారంగా, అలాగే వ్యవసాయ అధికారులు సూచించిన ప్రకారంగా ఈ మార్పులన్నీ మనం చేసినట్లయితే మంచి దిగుబడులు పొందుతారని చెప్పేసి సంశయమే లేదు. ఇవన్నీ కూడా పాటించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఈ పచ్చిరొట్టె ఎరువులు కూడా ఎక్కువగా భూమిలో మనం వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో పచ్చిరొట్టె ఎరువులు, ఎందుకంటే పశువుల తాలూకా పాలన ఇప్పుడు తగ్గింది కనుక పశువుల తల గత్తం ఇవన్నీ లభించడం తగ్గింది కనుక మనం ఈ పచ్చిరొట్టె ఎరువులు ఇప్పుడు మనకి లభ్యత మనకు ఉంది. అందులో జీలుగా కానీ ఈ కట్టి జన్మ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో భూమిని గుళ్ళపరిచి నీటిని నిలుపుకునే శక్తి పెంచుతాయి. కనుక ఇది ప్రతి ఒక్క రైతాంగము కూడా వాళ్ళు పంటలు వేయడానికి ముందుగా ఈ పచ్చిరొట్టెలు వేసుకొని ఇది పుష్పించే దశలో, పూత దశలో భూమిలో బాగా కలిగి దున్నుకొని ఆ తర్వాత కానీ మీరు పంటలు వేసుకున్నట్లయితే చాలా వరకు ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రైతులు గట్టెక్కడానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇవన్నీ ఆచరించాలని కోరుకుంటున్నాం.
1: మీరు ఇంతవరకు ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో భూ సంరక్షణ మరియు ఎరువుల వినియోగం, నేల పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ జె జగన్నాథం గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. బహువార్షిక పశుగ్రాసాలు ఆవశ్యకత తెలియజేస్తున్న వారు ఎంకేఎంఎల్ లాసియా.
1: రైతు సోదర సోదరిములకు నమస్కారం. ఈనాటి వ్యవసాయ సమాచారంలో భాగంగా మనం బహువార్షిక పశుగ్రాసములు వాటి ఆవశ్యకత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా పంట కంటే పాడి మీద ఆధారపడే చిన్నకారు సన్నకారు రైతులకు ఏడాది పొడుగునా పచ్చి మేతను పాడి పశువులకు అందించడం చాలా వ్యయ ప్రయాసతో కూడిన పని కదా. నేల కూలీల కొరతతో పాటు ఎండాకాలంలో నీటి కొరత తోడవడం వల్ల పాడి రైతులు సరైన పాల దిగుబడి రాక నష్టాన్ని బారిన పడుతున్నారు. పచ్చి మేత లేనిదే పాడి పశువులకు సంపూర్ణ పోషణ లభించదు. కాబట్టి అధిక పాల దిగుబడి అలాగే ఎక్కువ వెన్న శాతం పొందడానికి బహువార్షిక పశుగ్రాసాలైన సూపర్ నేపియర్ గడ్డి అలాగే దశరథ గడ్డిని రైతుల మేతగా పశువులకు అందించవచ్చు. సాధారణ గడ్డి తినే పశువుల కంటే సూపర్ నేపియర్ గడ్డిని అలాగే దశరథ గడ్డిని తినే పశువులు అర లీటర్ నుండి 1 లీటర్ పాలు అధికంగా ఇస్తాయి. అలాగే వెన్న శాతం కూడా అధికంగా ఉంటుంది. ముందుగా సూపర్ నేపియర్ గడ్డి గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ గడ్డి థాయిలాండ్లో అభివృద్ధి చెందిన బహువార్షిక గడ్డి. ఇది ఎకరాకు సాగు చేస్తే ఏ కాలమైనా ఏడాది పొడుగునా 10 నుండి 12 పశువులకు సరిపడా పచ్చిమేత లభిస్తుంది. ఈ గడ్డి కోఫోర్ కోఫై గడ్డి కన్నా మంచి దిగుబడినిస్తుంది. నాటిన 70 నుండి 80 రోజులకు మొదటి కోతకు వస్తుంది. ఆ తర్వాత ప్రతి 40 నుండి 45 రోజులకు ఒక కోతకు వస్తుంది. అలా ఏడాదికి 5 నుండి 8 కోతలను ఇస్తుంది. అంటే 1250 టన్నుల నుండి 2000 టన్నుల మేత పశువులకు లభిస్తుంది. కాండం లావుగా ఉన్నా తీయగా ఉండడం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఈ గడ్డి 15 నుండి 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ గడ్డి సాగు చేయడం వల్ల పాడి రైతులకు మేత ఖర్చు తగ్గడంతో పాటు పాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. ఇక సాగు విధానం విషయానికి వస్తే, ఈ గడ్డి చౌడు మరియు నీరు నిలిచే నేలలో తప్ప ఎలాంటి రకం భూముల్లో అయినా సాగు చేసుకోవచ్చు. ఈ గడ్డి అన్ని కాలాల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే సాగుకు ముందుగా రైతులు ఎకరాకు 10 టన్నుల పశువులు ఎరువు వేసి భూమిని దుక్కు దున్నుకోవాలి. ఆఖరి దుక్కులో ఎకరాకు 25 కిలోల యూరియా, 25 కిలోల డిఏపి అలాగే 25 కిలోల పొటాష్ ఎరువును వేసి బాగా కలియదున్ని బోదలు తయారు చేసుకోవాలి. ఈ రకం గడ్డి మొక్కలను వేళ్లతో సహా తీసుకుని ఒక్కో మొక్కను 5 నుండి 7 ముక్కలుగా కత్తిరించుకోవాలి. అలాగే ప్రతి ముక్కకు 3 కణుపులు ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ విధంగా కత్తిరించుకున్న ముక్కలను బోదలకు ఇరువైపులా ఒక్కొక్కటిగా నాటుకోవాలి. గడ్డి కనుపులు 45 డిగ్రీలు ఉండేటట్టుగా ఒక కనుపు భూమిలోకి, మరో 2 కనుపులు భూమిపైకి కనిపించేలా నాటుకోవాలి. మొక్కకి మొక్కకి మధ్య 2 అడుగుల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. కనుపులు తిరిగేసి నాటితే మొక్క మొలకెత్తదు, కాబట్టి జాగ్రత్తగా నాటుకోవాలి. నాటిన 3వ రోజు నుండి నీటి తడి అందించాలి. నాటిన 6వ రోజు నుండి చిగుళ్ళు కనిపిస్తాయి. ఏవైనా కనుపులు చిగులు రాకుండా ఉంటే వాటి స్థానంలో కొత్తవి నాటుకోవాలి. నీరు ఎక్కువగా పెట్టకూడదు. కేవలం తడి ఉండి లేనట్టుగా ఉంటే గడ్డి ఏపుగా పెరుగుతుంది. నాటిన 30 రోజులకు ఎకరాకు 25 కిలోల యూరియా, 15 రకం ఎరువును 15 కిలోల చొప్పున మొక్క మొదట్లో

0: వేసుకోవాలి. నాటిన 45 రోజులకు కలుపు తీయడం ద్వారా కలుపు నియంత్రించుకోవచ్చు. అలాగే ప్రతి 6 నెలలకు పశువుల ఎరువు ఎకరాకు 5 టన్నుల చొప్పున వేసుకోవాలి. ఇక ఇప్పుడు దశరథ గడ్డి గురించి తెలుసుకుందాం. ఈ గడ్డి పప్పుజాతికి చెందిన బహువార్షిక పశుగ్రాసం. దీనిని పశుగ్రాసాల్లో రాణిలా పరిగణిస్తారు. దీని ఆకులు చింతాకును పోలి ఉంటాయి. కాండం దృఢంగా ఉన్నందున వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకోగలదు. ఈ గడ్డిలో 18 నుండి 21% వరకు ప్రోటీన్లు, అలాగే పశువులకి కావాల్సిన ఏ డిఈ విటమిన్లు మరియు కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఇక సాగు విధానం గురించి తెలుసుకున్నట్లయితే, ఈ గడ్డిని ఒక్కసారి విత్తితే 5 నుండి 10 సంవత్సరాల పాటు నికరంగా పశుగ్రాసాన్ని ఇవ్వగలదు. ఈ పశుగ్రాసం అన్ని రకాల భూముల్లో పండుతుంది. ఈ గడ్డి అన్ని కాలాల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. సాగుకు ముందుగా
1: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూం గారు.
4: నమస్కారం అండి.
3: యువతకు నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైనది కదా ఖయ్యూం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
4: అందుకే నమస్కారం అండి. పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్కి ఇప్పటికీ పిఎం ఇంటర్న్షిప్లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. సో ఇంకోటి చూసుకుంటే, దీని ముందు ఈ పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతీ యువకులు అందరూ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000 పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతీ యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు గురి కాకుండా 1 టైం సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకళ్ళ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్ 2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకు ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి

0: ఏ ఆప్షన్ నచ్చితే వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
1: అంటే శిక్షణలో ఏ రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి రంగం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
1: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే, అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
0: ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రాం గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రాం గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రాం గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈరోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలే ఉన్నాయి. అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియల్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో PMKVY ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే PMKVY అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది. శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణాకాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు DKW కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ DKW కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమసింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది? అంటే టెక్నికల్ స్కిల్స్ లేనిదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి.

0: ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందులో అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుయబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న చూసి చేసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూసి చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ని ఎప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలామంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక్క సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువత యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా APSDC మరియు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా APSDC వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరు ఏమైనా చెప్పదలచారా?
0: మా ఉద్దేశంలో అండి నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది. కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో PM ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ 2 స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి.

0: ನೆಲ್ಲೂರು ಕೇಂದ್ರ ಸಮರ್ಪಣ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు.

0: బావ బావమరిది చిత్రనుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విన్నారు రాజ్ కోటి స్వర కల్పనలో.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం కెవి మహాదేవన్, చిత్రం బంగారు బొమ్మలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహనీయుల జీవిత చరిత్రను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వందే మాతరం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లుకు లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించింది. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వార్తల వివరాలు. సోషల్ మీడియా రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో జీవితంలో షార్ట్కట్స్ను అనుసరించకుండా తాము అభిమానించే వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు సూచించారు. వికసిత భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దేశానికి అంకిత భావం కలిగిన యువత నిరంతరం అవసరమని అన్నారు. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవిత చరిత్ర ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రస్థానాన్ని ఆయన రాసిన మాటల్లోనే తెలుసుకోవాలని యువతకు సూచించారు. దేశ నిర్మాణం కోసం కలలుగన్న మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయులు జీవిత చరిత్రను చదవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.
1: రీల్ కా జమానా హై, సోషల్ మీడియా మే ఇన్ఫ్లుయెన్సర్ ఆప్కో ఖీచ్ కే కహీ కహీ లే జాతే హై. ఇస్ షార్ట్ కట్ కే యుగ్ మే భీ ఏక్ బాత్ హమ్ జరూర్ యాద్ రఖే, రేల్వే స్టేషన్ పే లిఖా హువా హోతా హై, షార్ట్ కట్ విల్ కట్ యు షార్ట్, ఆర్ అగర్ షార్ట్ కట్ కే రాస్తే సే భీ కహీ బాహర్ నికల్నా హై తో మే నౌజవానో కో కహూంగా, ఆప్కో జిస్కా భీ పసంద హో ఆటోబయోగ్రఫీ జరూర్ పడే. ఆటోబయోగ్రఫీ ఉస్ కాలఖండ్ కి ఇతిహాస్ కి ఘటనాకు అలగ్ తరికే సే సమజనే కా అవసర్ దేతే.
0: వందే మాతరం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని, నేటికి దేశ ఐక్యతను అది మరింత బలోపేతం చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందని, సేవా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతోందని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Hur Ghar Tiranga bike rally is particularly meaningful that in the 150

0: tear of Vande Mataram. We are taking the spirit of that song back to the streets. Vande Mataram gave voice to the feeling of one's motherland.
1: Our countless freedom fighters, this song was more than just words. They were source of courage, sacrifice, and raising their voice, Vande Mataram, all the time.
2: విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు ఎఫ్సీఆర్ఏ 2026ను మరింత పరిశీలన కోసం ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి లోక్సభ పంపించింది. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లు ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును విస్తృతంగా సంప్రదింపులు జరిపేందుకు ఉభయ సభలకు చెందిన సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రతిపాదించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల తొలి వారంలోని చివరి రోజులోగా కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఈ బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ చట్టం 1962ను సవరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. సవరించిన చట్టం ప్రకారం ఎన్సీడీసీ పారిశ్రామిక వస్తువుల రంగంలో కూడా తన కార్యకలాపాలను చేపట్టేందుకు వీలు కలుగుతుంది. సహకార అభివృద్ధిలో నిమగ్నమైన ఏ సంస్థకైనా ఎన్సీడీసీ ద్వారా నిధులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తుంది. బిల్లుపై జరిగిన చర్చలో మురళీధర్ మొహోల్ మాట్లాడుతూ, ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల సంక్షేమం, ఆర్థిక సాధికారత మరింత బలోపేతమవుతాయని అన్నారు. దేశంలో సహకార రంగం వ్యవస్థీకృతంగా అభివృద్ధి చెందేందుకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఎన్సీడీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, సభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం దాచాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను సాగనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఇంత తీవ్రమైన అంశంపై పార్లమెంటరీ నిబంధనల ప్రకారం చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
3: आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए. मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूँ. आज भी मैं कहता हूँ स्पीकर साहब को वो पत्र दे दे कर कल 3 बजे तक सभी प्रकार की चर्चा के लिए हम तैयार है. मैं सदन में ही बैठूंगा, सबको सुनूंगा और सब चीजों का जवाब दूंगा. सरकार के पास छुपाने के लिए कुछ नहीं.
2: భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సముద్ర ధ్రువ విజ్ఞాన శాస్త్రం సాంకేతికత వర్కింగ్ గ్రూప్ 8వ సమావేశం గోవాలో ఈ రోజు ప్రారంభమైంది. భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈ 3 రోజుల సమావేశానికి ఆతిథ్యమిస్తోంది. సముద్రాలు, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రైల్వే రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్లో ప్రస్తుతం దాదాపు 89% టికెట్లు ఆన్లైన్లోనే అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2013-14లో ఆన్లైన్ ద్వారా బుక్ అయిన రిజర్వ్డ్ టికెట్ల వాటా సుమారు 49% ఉండేదని ఆయన పేర్కొన్నారు. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్ల కొనుగోలులో డిజిటల్ విధానాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో రైల్వే శాఖ రైల్ వన్ యాప్ను ప్రారంభించిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుంచే రిజర్వ్డ్తో పాటు అన్రిజర్వ్డ్ టికెట్లను కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వివరించారు. ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడి ఓ భవనంపై పడిన ఘటనలో 6 మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఘాట్కోపర్లోని చిరాగ్ నగర్ ప్రాంతంలోని గౌషియా చాల్లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలోని కొంత భాగం కూలి చాల్ భవనంపై పడడంతో

శిథిలాలు 2 నుంచి 3 ఏళ్లపై పడినట్లు అధికారులు తెలిపారు. ముంబై అగ్నిమాపక సిబ్బంది, ముంబై పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. నైజీరియాలోని లాగోస్ నగరం వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో 3వ రోజు భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన కనపరిచింది. వివిధ సీనియర్ వ్యక్తిగత విభాగాల్లో భారత్ 3 స్వర్ణ పతకాలు, 1 రజతం, 1 కాంస్య పతకం సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ మహిళల ఫాయిల్ విభాగంలో అద్భుతంగా రాణించిన కనకలక్ష్మి స్వర్ణ పతకం సాధించగా, సహచర క్రీడాకారిణి జోయిస్ అసిత రజత పతకం గెలుచుకుంది. దీంతో ఈ విభాగంలో భారత్ 2 స్థానాలను దక్కించుకుంది. భారతీయ వ్యాపారులు న్యాయబద్దమైన వాణిజ్య విధానాలను అనుసరించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పునర్వినియోగం, రీసైక్లింగ్ను ప్రోత్సహించాలని, సర్క్యులర్ ఎకానమీని అభివృద్ధి చేయాలని అన్నారు. భారతీయ ఉత్పత్తులు, సేవలను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకువెళ్లే క్రమంలో ఈ విధానాలను పాటించాలని ఆయన సూచించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వందే మాత్రం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లును లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించింది. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వి రామకృష్ణ ఆలపించిన గీతం విన్నారు. అమరదీపం చిత్రం నుంచి సంగీతం సత్యం.

జేవీ రాఘవులు స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శోభా శేఖర్ ఆలపించిన గీతం విన్నారు. చిత్రం అల్లరి వయస్సు.

ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం విన్నారు. కాలం మారింది చిత్రం నుంచి.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట దళపతి చిత్రం నుంచి స్వర్ణలత ఆలపించగా విన్నారు. ఇళయరాజా స్వర కల్పనలో మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లల భాస్కర్ ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం వింటారు. మృదంగం శ్రీ మోదరి మురళీకృష్ణ. శంకరాభరణ రాగాలపన ఆదితాళం ఎత్తుగడ సమం నుండి 6 అక్షరాల జాగ పల్లవి శ్రీ వెంకటేశు నామమే.

0: మీరింత వరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లెల భాస్కర్ ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం విన్నారు. శ్రీ మోదిలి మురళీకృష్ణ మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు.

కెవి మహాదేవన్ స్వరకల్పనలో ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు సుమంగళి చిత్రం నుంచి. మీరింతవరకు ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

అంశాలు ప్రసారమవుతాయి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు రచనా శ్రీ కె నవీన్ కుమార్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ రవికిరణ్ గోటు వాద్యం వింటారు. రేపు ఉదయం 10:00 అవయవదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మధరావు, పరిచయకర్త కె సుమా. రేపు మధ్యాహ్నం 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మానసిక ఆరోగ్యంపై మోనోపాజ్ ప్రభావం డాక్టర్ ఇసుకపల్లి వాణిగారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 2:31 జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో చెంచు కథ తప్పెటగుళ్ళు ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ పి గంగయ్య మరియు బృందం. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యోజనల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన తెలుగు సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమ్మేళనం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, ఇందులో జున్జున్ జియో గురించి కొన్ని విశేషాలు వింటారు. ఇంకా ప్రేరణ స్ఫూర్తిదాయకమైన కథ, వ్యక్తిత్వ వికాసం, అలాగే సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఘన మరియు ద్రవరూప సేంద్రియ ఎరువుల తయారీ విధానం శాస్త్రవేత్త శ్రీమతి పి సౌజన్య ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:00 క్వశ్చన్ హవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.9 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి 1-2 చోట్ల చెదురు మొదలు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం నెలకొని గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరించడం జరిగింది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.